ఆకాశవాణి కర్నూలు కేంద్రం, మీరు వింటున్నారు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. సమయం 12:30 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. అనంతరం 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు.

0: చదువుతో
1: ఎంట్రపాటి మాధవీలత. నీట్ పేపర్ లీకేజీ అంశం, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల వల్ల పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రకటన విద్యా వ్యవస్థలో ఒక మైలురాయి అని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అభివర్ణించారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆదాయం పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో 23వ కామన్వెల్త్ క్రీడలు నిన్న సాయంత్రం ఓవో హైడ్రో వేదికగా అధికారికంగా ప్రారంభమయ్యాయి. నీట్ పేపర్ లీకేజీ అంశం, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల వల్ల పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలర్పించిన భారత సాయుధ దళాల అమరవీరులకు సభ ఘనంగా నివాళులర్పించింది. ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, ఈ ఏడాది జూలై 26 నాటికి కార్గిల్ విజయ్ దివస్ 27వ వార్షికోత్సవం పూర్తవుతుందని గుర్తు చేశారు. ఈరోజు మన జవాన్ల అజేయమైన ధైర్య సాహసాలకు, శౌర్యానికి, అత్యున్నత త్యాగానికి చిహ్నంగా నిలుస్తుందని కొనియాడారు. అనంతరం అమరవీరుల స్మృత్యర్థం సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారు.
2: దినాంక 26 జూలై 2026 కో కార్గిల్ విజయ దివస్ కి 27వీ వర్షగాంఠ హై. యే సభా భారతీయ సశస్త్ర బలం కే ఉన్ వీర్ జవానో కో శ్రద్ధాపూర్వక్ నమన్ కర్తీ హై.
1: అటు రాజ్యసభలోనూ సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించారు. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, 1999 కార్గిల్ యుద్ధంలో భారతదేశం సాధించిన విజయానికి గుర్తుగా ఈ రోజును జరుపుకుంటామని,

0: అసాధారణ సవాళ్లను ఎదుర్కొని దేశ సమగ్రతను కాపాడిన సాయుధ దళాల నిశ్చయానికి సభ కృతజ్ఞతలు తెలుపుతోందని పేర్కొన్నారు. ఎగువ సభ కూడా అమరవీరుల గౌరవార్థం కొద్దిసేపు మౌనం పాటించింది.
1: On this occasion, this house pays its respectable homage to the gallant martyrs who made the supreme sacrifice in service of the nation. We also express our profound gratitude to all the members of the armed forces whose indomitable courage, steadfast determination and selfless dedication in the face of extraordinary challenges.
0: నివాళుల అనంతరం స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలను ప్రారంభించడానికి ప్రయత్నించగా ప్రతిపక్ష సభ్యులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని చైర్మన్ కోరినప్పటికీ విపక్షాలు వినకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

ముప్పుగా మారుతున్నాయనే గుర్తింపును ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని పేర్కొంది. ఈ సమావేశంలో 10 బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆదాయం పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆదాయం పన్ను శాఖ ఏర్పాటు, దాని వృద్ధిని స్మరించుకోవడంతో పాటు పారదర్శకమైన, సాంకేతిక ఆధారిత పన్ను చెల్లింపుదారులకు అనుకూలమైన పన్ను పరిపాలన వైపు దేశం సాగించిన ప్రయాణాన్ని ఈ సందర్భం ప్రతిబింబిస్తుంది. దశాబ్దాలుగా భారతదేశ పన్ను వ్యవస్థ అద్భుతమైన మార్పులకు లోనైంది. ముఖ్యంగా 1980

0: పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆదాయం పన్ను శాఖ ఏర్పాటు, దాని వృద్ధిని స్మరించుకోవడంతో పాటు పారదర్శకమైన సాంకేతిక ఆధారిత పన్ను చెల్లింపుదారులకు అనుకూలమైన పన్ను పరిపాలన వైపు దేశం సాగించిన ప్రయాణాన్ని ఈ సందర్భం ప్రతిబింబిస్తుంది. దశాబ్దాలుగా భారతదేశ పన్ను వ్యవస్థ అద్భుతమైన మార్పులకు లోనైంది. ముఖ్యంగా 1980
1: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

భువన్ చంద్ర గారు లిరిక్స్ అందించగా బబిల్ హర్ గారు మ్యూజిక్ కంపోజ్ చేయగా మరి ఎస్పీ బాలు గారు చిత్ర గారు పడిన అద్భుతమైన పాట అమేజింగ్ సాంగ్ వినేశారు కదా రౌడీ ఇన్స్పెక్టర్ మూవీలోంచి. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. మరి స్టూడియో సమయం 12:48:38 ఉంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సో ఆ కాలం పాటల అదిరిపో అదరిపోయే మూమెంట్స్ అండి, అసలు సూపర్ సాంగ్స్ కదా. సో ఇలా మరి మన పాటలు అయితే సాగుతూ ఉండగా మీకు తెలుసారో నేను మాట్లాడుతున్నాను అనమాట. మీకు తెలిసి కొంచెం తెలియని, నాకు తెలిసి నాకు కొంచెం తెలియని కొన్ని విషయాలు మీతో మాట్లాడుతూ ఉన్నానమాట. సో ఈ విషయాల్లో వచ్చేసి మనం రోజు చూసే మరి వాహనాలకు నంబర్ ప్లేట్లు డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాం గమనిస్తాం. కానీ ఎందుకు ఈ కలర్ ఇస్తున్నారు, ఈ వెహికల్కి ఎందుకు ఈ కలరే వేస్తున్నారు, ఈ కలర్ నంబర్ ప్లేట్ ఈ వెహికల్కి ఎందుకు ఇస్తున్నారు అని రకరకాల వాదనలు ఉన్నాయి. రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. మన బుర్రలో కూడా అనేక ఆలోచనలు వచ్చేస్తూ ఉన్నాయి. దాని గురించి కూడా ఈరోజు మాట్లాడుదాం. ఆల్రెడీ నేను వైట్ కలర్ గురించి చెప్పాను, ఎల్లో కలర్ నంబర్ ప్లేట్ గురించి చెప్పాను. సో ఇప్పుడు గ్రీన్ కలర్ నంబర్ ప్లేట్ ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. మనం కూడా మన వెహికల్ కూడా ఉండే ఉంటుంది ఒకసారి చెక్ చేసుకుంటే తెలుస్తుంది. సో మీరు వెహికల్ తీసుకుంటున్నప్పుడు ఇప్పటి వరకు వైట్ వాడే కదా గ్రీన్ ఎందుకు వచ్చింది అనే ఆలోచన ఉంటుంది. ఎందుకంటే కనుక ఎలక్ట్రికల్ వాహనాలు బాగా వాడకం పెరిగింది కాబట్టి, ఒక రెవల్యూషన్ అనేది ఎలక్ట్రికల్ వాహనాల ద్వారా వస్తున్నాయి కాబట్టి. సో మనమైతే వైట్ ప్లేట్ నుంచి కొంతమంది గ్రీన్ ప్లేట్కి మారాల్సిన అవకాశం ఉంది. అంటే వైట్ ప్లేట్ డైరెక్ట్గా చేంజ్ చేసుకోవడం కాదండి, వెహికల్ని ఎలక్ట్రికల్ వాహనంగా మార్చుకున్నప్పుడు మాత్రమే వస్తుంది ఇది. సో ఎలక్ట్రికల్ వాహనాలకు మాత్రమే ఇది ఉండటం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఈ కలర్ నంబర్ ప్లేట్ బాగా ట్రెండింగ్లో ఉంది. సో నంబర్ ప్లేట్ కూడా డిఫరెంట్గా కనిపిస్తుంటుంది అనమాట. సో ఈ నంబర్ ప్లేట్ ఎలక్ట్రికల్ వాహనం మాత్రమే ఉంటుంది, ఇది గమనించాల్సిన విషయం. ఇంకోటి రెడ్ కలర్ చెప్పాను కదా, రెడ్ కలర్ ఈ రేర్ కనిపిస్తూ ఉంటాయి, చాలా రేర్ కనిపిస్తూ ఉంటాయి. సో వీటి చెల్లుబాటు కూడా చాలా చాలా తక్కువ కాలం ఉంటుంది. అదేంటంటే కనుక టెస్టింగ్ వాహనాలు ఉంటాయి చూసారా, ఏదైనా డ్రైవింగ్ టెస్టింగ్ కానీ లేకపోతే బయట రోడ్ టెస్టింగ్ కానీ వెళ్ళేటప్పుడు ఈ వాహనాలకి ఎక్కువగా టెస్టింగ్ వాహనాలకు వెళ్ళే వాటికి మాత్రమే ఈ నెంబర్ ప్లేట్ కేటాయిస్తామంట. ఇది పర్మనెంట్గా ఉండదు. నేను చెప్పాను చూసారా, వైట్ కలర్ నెంబర్ ప్లేట్ అయినా పర్మనెంట్గా ఉంటుంది, గ్రీన్ కలర్ నెంబర్ ప్లేట్ అయినా పర్మనెంట్గా ఉంటుంది, ఎల్లో కలర్ అదే ప్రయాణికులు ఎక్కించుకుంటానికి నెంబర్ ప్లేటు అది పర్మనెంట్గా ఉంటుంది. కానీ రెడ్ కలర్ నెంబర్ ప్లేట్ మాత్రం పర్మనెంట్గా ఎవరికి ఎవరు ఉండదు, ఉండకూడదు కూడా. ఇది ఎందుకంటే వాళ్ళు నంబర్ ప్లేట్ కేటాయించి తర్వాత ఒక నెల రోజులు మాత్రమే ఈ టెస్టింగ్ పర్పస్ నేర్చుకోవడానికి లేదా బయటకు వెళ్ళి టెస్ట్ చేయడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది, ఆ వాహనానికి మాత్రమే ఇది ఉంటుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ బ్లాక్ కలర్ నంబర్ ప్లేట్.

ఈవ్ అసలు చాలా చాలా అరుదు, కనబడవు, కనబడితే కూడా ఎక్కడో అరాకొరా కనిపిస్తూ ఉన్నాయట. అదేవిధంగా లగ్జరీ హోటల్ వాహనాలకు, లగ్జరీ హోటల్స్ ఏవైతే ఉన్నాయో మనకి, బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఇలాంటి లగ్జరీ హోటల్స్లో ఉంటాయి చూసారా, అలాంటి వాహనాలకు ఈ నంబర్ ప్లేట్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఇది రేర్గా మన వైపు అసలు ఉండనే ఉండదు, ఎక్కడన్నా తారసపడితే చాలా చాలా అరుదన్నమాట. సో ఇవన్నమాట. సో ఈరోజు విన్నారు కదా చాలా చాలా మంచి విషయాల గురించి, ఎందుకంటే ఇవి మన బుర్రలో ఎప్పటికీ ఉంటాయి. గ్రీన్, రెడ్ ఎల్లో, వైట్, ఏంటి కలర్స్, వెహికల్ అన్నీ నాలుగు నాలుగు చక్రాలు, రెండు చక్రాలు, మూడు చక్రాలు ఉన్నాయి కదా, ఎందుకు వేరియేషన్ అంటే కనుక కలర్లోనే ఉంది, మనం గమనించాల్సింది. సో నంబర్ ప్లేట్ల గురించి చాలా చాలా విషయాలు తెలుసుకుందాం. ఇంకా మేము తెలిసినప్పుడు ఇంకా మంచి విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడైతే మీకోసం సూపర్ సాంగ్ అయితే వచ్చేస్తున్నారు, వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. జాతీయ స్థాయిలో పాఠ్యపుస్తకాల సిలబస్ మార్చడం, ముస్తాబు వంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వికసిత్ భారత్ దిశగా పయనిస్తున్నామని కేంద్ర కమ్యూనికేషన్ గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు నగరంలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆర్థిక మంత్రి పయ్యావల్ కేశవ్ అన్నారు. ఈరోజు వజ్రకరూర్ మండలం కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీట్లో ఆయన పాల్గొన్నారు. విద్య వల్లే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు వీలవుతుందని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగు నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలోని డిఎస్ఆర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఈరోజు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పరీక్షా విధానంలో కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొస్తోందని బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి విజయప్రకాష్ తెలిపారు. విజయవాడలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ భవిష్యత్తులో పరీక్షలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతోందని అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె మండలం పేటేరు గ్రామంలో స్వయం సహాయ సంఘ సభ్యులు ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీపీ పథకం కింద ఏర్పాటు చేసిన ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్స్ను రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్తో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇస్తూ మహిళల కోసం పలు సంక్షేమ ఉపాధి పథకాలను అమలు చేస్తాయని అన్నారు. రాష్టంలోని 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లుల వద్ద ఆగస్టు 1వ తేదీ నుంచి కౌంటర్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకే బియ్యం విక్రయించనున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిండ మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు. నీటి ఎద్దడి ఏర్పడిన సంవత్సరాల్లో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల కింద ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులకు క్యారీ ఓవర్ స్టోరేజ్ జలాలను పంపిణీ చేయాలని కృష్ణా ట్రిబ్యునల్ను ఆంధ్రప్రదేశ్ కోరింది. 2 రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న కృష్ణా ట్రిబ్యునల్ 2 విచారణలో భాగంగా ఈ మేరకు వాదనలు వినిపించింది. ఎల్నినో పరిస్థితుల వల్ల పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా ఉంటున్నాయని, ఇవి ఋతుపవనాలపై మరింత ప్రభావం చూపుతాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి ఋతుపవనాల కాలమంతటా ఎల్నినో ప్రభావం ఉంటుందని పేర్కొంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

సుబ్రహ్మణ్య సాంకేతిక నిశ్చిత కథ భాస్కర్ పట్ల రవికుమార్ రచించగా కార్తీక్ పడిన అద్భుతమైన పాట సీమ శాస్త్రి మూవీ నుంచి ఉన్నారు. మీరు చూసి ఉంటున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 1 గంట 9 నిమిషాల 59 సెకండ్ అవుతుంది.

మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మనమైతే ఎంటర్ అయిపోయాం ధీరాలోకి. సో ఈ కాలంలో స్మార్ట్ ఫోన్తో గడిపే అమ్మాయిలు ఎక్కువ ఉన్నారా లేదా సాంప్రదాయబద్ధంగా ఉండేటువంటి అమ్మాయిలు ఎక్కువ ఉన్నారా అనేది కామెంటే కాదండి, ఆలోచించండి. జస్ట్ ఒక థింకింగ్, అంటే మీరు ఒక ఆలోచనకు వస్తారనే ఉద్దేశంతో చెప్తున్నా. ఎందుకని చెప్తున్నానంటే ఎక్కువ సమయం దేంతో గడుపుతున్నాం? సాంప్రదాయం అంటే ఏమేమి ఉంటాయి? మన ఇండ్లు, మనం ఉన్నవాళ్ళు, మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన ఫ్రెండ్స్, లేకపోతే మన వాతావరణం, మన ఇల్లు, ఇంకా రకరకాల అవన్నీ ఉంటాయి మేడం. సో సెల్ ఫోన్కే అతుక్కుపోవడం అంటే ఓన్లీ మొబైలే ఉంటుంది. మొబైల్లో మీరు చూసే ఏమైతే ఉన్నాయో, కాల్స్ కానీ లేకపోతే రీల్స్ కానీ షార్ట్స్ కానీ, మీ టైం వేస్ట్ చేసే ఇంకా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వస్తాయన్నమాట. ఏది బెటర్, ఎటువైపు వెళ్తున్నారు? ఎస్పెషల్లీ ఈరోజు ఈ విషయాలన్నీ కూడా మీకోసం, గోల్డెన్ డైమండ్స్ మగువుల కోసం అయితే నేను ఈరోజు చెప్పబోతున్నాను అనమాట. సో కాలం మారినా కానీ, సాంకేతికత ఎంత పెరిగినా కానీ, పూర్వపు తరాల నుంచి నేర్చుకోవాల్సిన చాలా చాలా విషయాలు మనకైతే ఉంటూ ఉంటాయి. సో ఎస్పెషల్లీ నేను ఒక క్వశ్చన్ నేను అడుగుతున్నాను, మీరు మీ అమ్మగారిని అడగండి, మీరు మీ అమ్మగారిని లేదా మీ అమ్మమ్మ గారిని అడగండి, సాంప్రదాయాలు ఒకప్పుడు ఎలా ఉండేవి, ఒక 15-20 సంవత్సరాల క్రితం ఎలా ఉండేవి, ఏమేమి జరిగాయి, ఒక 20 సంవత్సరాల ముందు, 30 సంవత్సరాల ముందు ఎలా ఉండేవాళ్ళు, ఏం జరిగేది, వాళ్ళ దగ్గర నుంచి మీరు నేర్చుకుంది ఏంటి, వారు నేర్పింది ఏంటి, నాకేమైనా నేర్పావా అని చెప్పి ఒకసారి క్వశ్చన్ చేయండి. సో ఏం నేర్చుకోవాలన్న విషయం నేను కాసేపులో ఎలాగైనా చెప్తాను, కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఒకసారి వాళ్ళని అడగండి. సో ఏం నేర్చుకున్నారని చెప్పి మీరు క్వశ్చన్ చేసుకోండి, ఏమి నేర్పారు అని చెప్పి వాళ్ళని క్వశ్చన్ చేయండి. ఈ గ్యాప్లో ఎలాగో 5-10 నిమిషాలు టైం పడుతుంది కాబట్టి పాట వినడానికి. మరి అమ్మల నుంచి పెద్దవారి నుంచి, ఆనాటి వారి నుంచి ఏమేమి నేర్చుకున్నారు మీరు, ఏమేమి నేర్చుకోవాలన్న విషయం నేను చెప్తాను, ఏమి నేర్చుకోవాలో మరి నేను చెప్తాను, మరి ఏమి నేర్చుకున్నారో మీరు ఒకసారి ఆలోచించండి. సో నేను ఒక పాట ప్లే చేస్తున్నాను, దాని లోపల ఈ ధీరాలో మీకు నచ్చిన మరి ఈ విషయాలను అయితే ఖచ్చితంగా చెప్తాను. మీరు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా ఉన్నారో ఎండింగ్ మాత్రం మారిపోతుంది, మీ స్ట్రక్చర్ అనేది, మీ లైఫ్ స్ట్రక్చర్ మొత్తం మారిపోతుంది అనమాట. సో ఈ లోపల నేను అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో అది ఒక్కసారి అడిచండి. ఈ లోపల మీకోసం సూపర్ సాంగ్ అయితే వచ్చేసింది, ఈ సాంగ్ డాన్స్ సీను ఇసులో నుంచి. మరి వింటూ ఎంజాయ్ చేయండి, ఇది భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం, మీరు వింటున్నారు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. సమయం 1:20 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు వింటారు. 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రీ సత్యసాయి జిల్లాలోని జాతీయ రహదారి 42ను 4 వరుసలుగా విస్తరించేందుకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్. ఇక వార్తల వివరాలు. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు పాల్గొన్నారు. రంపచోడవరం ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మొక్కలను సంరక్షిస్తున్న విద్యార్థులను అభినందించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో విద్యార్థుల చదువుల పురోగతి, మార్కులు, హాజరు శాతం, ఆరోగ్య వివరాలను పరిశీలించి తల్లిదండ్రులకు వివరించారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ,
1: మొదటిసారి పాఠశాలలకు వెళ్ళినప్పుడు ఒక పక్కన ఆనందం ఉంటుంది, ఇంకో పక్కన ఆందోళన కూడా ఉంటుంది. నా బిడ్డ బాగా చదవాలి, దేశానికి ప్రయోజకులుగా మారాలన్న కోరిక మనందరి గుండెల్లో ఉంటుంది. ఆ కలను నిజం చేసేదానికే ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తాం జరుగుతుంది. తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు కలిసికట్టుగా కూర్చుని మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, రాబోయే రోజుల్లో ఏం సాధించాలనుకుంటున్నారో చర్చించడానికి ఒక అద్భుతమైన వేదిక ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్.
0: శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ, కదిరి మధ్య జాతీయ రహదారి 42ను 679.71 లక్షల రూపాయల వ్యయంతో 4 వరుసలుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలు, కర్ణాటక మధ్య రాకపోకలు మరింత వేగవంతం కావడంతో పాటు బెంగళూరు, విజయవాడ, కోల్కతా ఎక్స్ప్రెస్ వే ద్వారా తిరుపతి, చెన్నై ప్రాంతాలకు ప్రయాణ సమయం కూడా తగ్గుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్, మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని క్వారీ లారీ యజమానుల సంక్షేమ సంఘం ప్రతినిధులు విశాఖపట్నంలో ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇసుక రీచులలో అధిక లోడింగ్, నిబంధనలకు విరుద్దంగా బిల్లుల జారీ కారణంగా లారీ యజమానులు, డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందిస్తూ లారీ యజమానుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఓవర్లోడింగ్ను నియంత్రించడంతో పాటు నిబంధనల మేరకు ఇసుక రవాణా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో కేంద్ర మంత్రి ఈరోజు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, విద్యా విధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వం చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమన్వయంతో కలిసి ముందుకు సాగితేనే విద్యారంగంలో మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: ప్రతి ఒక్కళ్ళు ఇద్దరు తల్లిదండ్రులు పనిచేస్తే గాని గడవనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు మొత్తం మనం చూసుకోలేని పరిస్థితి, ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నారా లోకేష్ గారు అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు తీసుకొచ్చారు. అందులో ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్, పేద విద్యార్థులు ఎక్కడా ఇబ్బంది పడకుండా నా విద్యార్థులు నా పిల్లలలాగా చేపించే బాధ్యత టీచర్లు తీసుకున్నప్పుడు మాత్రమే ఈ సమాజం ముందుకు వెళ్తుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వ్యవసాయ పంటలను ధ్వంసం చేసి రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న అటవీ ఏనుగుల నియంత్రణ కోసం రప్పించిన 2 కుంకి ఏనుగులకు

0: ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈరోజు స్వాగతం పలికారు. పలమనేరు ముసలమడుగు ఏనుగుల శిబిరం నుంచి గుచ్చిమి శిబిరానికి తరలిస్తున్న కుంకీలకు పూలిచల్లి స్వాగతం పలికి రెండో దశ ప్రయాణాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కుంకీల ప్రయాణంలో భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయాలని అటవీశాఖ అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రజల భద్రత, రైతుల ప్రయోజనాలు, వన్యప్రాణుల సంరక్షణను దృష్టిలో ఉంచుకుని శాస్త్రీయ విధానాలతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె మండలం పేటూరు గ్రామంలో స్వయం సహాయ సంఘ సభ్యులు ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీపీ పథకం కింద ఏర్పాటు చేసిన ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ దుకాణాన్ని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్తో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇస్తూ మహిళల కోసం పలు సంక్షేమ ఉపాధి పథకాలను అమలు చేస్తున్నాయని అన్నారు. వీటి ద్వారా మహిళలు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని మంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా కృష్ణా డెల్టాలో సాగునీటి లభ్యత ప్రస్తుతం లేదని నీటిపారుదల ప్రధాన ఇంజనీర్ కె నరసింహమూర్తి తెలిపారు. విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ రాష్ట్రంలో 51%, కృష్ణా డెల్టా పరిధిలో 49% మేర వర్షపాతం లోటు నమోదైందన్నారు. ఎల్నినో ప్రభావంతో కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గడంతో శ్రీశైలం, పులిచింతల జలాశయాలకు ఆశించిన స్థాయిలో నీరు చేరలేదని చెప్పారు. తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటి నిర్వహణ చేపడుతున్నామని, రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచిస్తూ,
1: ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో సందర్భంగా వర్షపాతం స్టేట్ యావరేజ్లో 51% మైనస్లో ఉన్నాం నార్మల్ కంటే. కృష్ణా డెల్టా పరిధిలో అయితే 49% మైనస్లో ఉన్నాము. అలాగే ఇంకొక ఆరం పైన తుంగభద్ర డ్యాంలో దగ్గర 70 TMC క్వశ్చన్ ఉంది. సో అక్కడ కూడా ఆ నీరు నిండితే గానీ మన శ్రీశైలంలోకి నీళ్లు రావు. ప్రజలకి తాగునీటి అవసరాలకి ముందు వాడమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.
0: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా గణన పత్రాల సమర్పణకు గడువు ఈరోజుతో ముగియనుంది. తొలుత ఈ నెల 14వ తేదీ వరకు గడువు నిర్ణయించగా భారత ఎన్నికల సంఘం దానిని ఈరోజు వరకు పొడిగించింది. గడువు ముగిసిన అనంతరం రాష్ట వ్యాప్తంగా అందిన గణన పత్రాలను ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. అనంతరం ఈ ప్రక్రియకు సంబంధించిన తుది నివేదికను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ 1 ఆగస్టున ప్రారంభించనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని ప్రభుత్వం ఈ నెల 30న చేపట్టనుందని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలోని లబ్దిదారులకు 514.42 కోట్ల రూపాయలు పంపిణీ చేయనున్నామని చెప్పారు. అలాగే పింఛన్ల పంపిణీని నిర్వహించేందుకు ఆయా జిల్లాల యంత్రాంగం

ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలోని లబ్దిదారులకు 514.42 కోట్ల రూపాయలు పంపిణీ చేయనున్నామని చెప్పారు. అలాగే పింఛన్ల పంపిణీని నిర్వహించేందుకు ఆయా జిల్లాల యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. తెలుగు సాహితీ లోకంలో నవయుగ కవిచక్రవర్తిగా ప్రముఖ స్థానం పొందిన గుర్రం జాష్వా వర్ధంతి ఈరోజు. గుర్రం జాష్వా 1895 సెప్టెంబర్ 28 ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. చిన్నతనం నుంచి వివక్షతో పాటు అనేక అవమానాలు ఎదుర్కొన్న ఆయన వెనుకబడిన వర్గాల హక్కుల సాధన వంటి సామాజిక ప్రయోజనం కలిగిన అంశాలు ప్రధాన ఇతివృత్తాలుగా రచనలు చేశారు. గబ్బిలం రచనతో మంచి పేరు సంపాదించి తన కవితా ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు అందుకున్న గుర్రం జాషువా 1971 జూలై 24 తుదిశ్వాస విడిచారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రీ సత్యసాయి జిల్లాలోని జాతీయ రహదారి 42 నాలుగు వరుసలుగా విస్తరించేందుకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్న కేంద్ర మంత్రి తెమ్మసాని చంద్రశేఖర్. వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

ఎస్ భువనచంద్ర గారి లిరిక్స్ అందించగా మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజ్ చేయగా హరిహరన్ కవిత సుబ్రహ్మణ్యం పాడిన అద్భుతమైన పాట నరసింహ నాయుడు చిత్రం నుంచి విన్నారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు యూత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్. సమయం 2:45 మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సందర్భంలో మనం అయితే అడిగితే ఆల్రెడీ ఒక క్వశ్చన్ అయితే ఆడటం జరిగిందనమాట. మరి అడిగిన క్వశ్చన్కి అడిగితే ఆన్సర్లు పంపించుకుంటూ ఉంటారా? ఖచ్చితంగా మన వాళ్ళు పంపించేస్తూ ఉన్నారు. మరి మీకు కూడా ఒకసారి క్వశ్చన్ తెలియాలి కదా. నేను ఇప్పుడే క్వశ్చన్ అంటే పాట వినేసాను కానీ క్వశ్చన్ వినలేదు అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తాను. సో ఆ క్వశ్చన్ ఏంటంటే కనుక మధ్యాహ్నం టైం కాబట్టి బిర్యానీ తిన్న వెంటనే అందరూ చేసే పని ఏంటి? అందరూ చేసే పని, ఒకరు కాదు ఇద్దరు కాదు కొంతమంది కాదు వాళ్ళు వీళ్ళు కాదు, బిర్యానీ తిన్న వెంటనే అందరూ చేసే ఏకైక పని ఏంటో తెలిస్తే నాకు మెసేజ్ చేయమని చెప్పాను. 0866243814, 0866243814 మెసేజ్ చేయమని చెప్పాను. చాలా మంది కూడా మెసేజ్ చేస్తున్నారు. మరి మీకు కూడా ఆన్సర్ తెలిస్తే నాకు మెసేజ్ చేసేయచ్చు ఆలస్యం చేయకుండా. సో నేనైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి వెళ్ళిపోతున్నాను. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఎంత చక్కగా రాంగ్ ఆన్సర్ పంపించారు. తూచి ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్కి షూ రాంగ్ ఆన్సర్ అండి. ఓకే, పెడన పరిమి అబ్దుల్ కలాం మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మరి నెక్స్ట్ వచ్చేసి కాళ్ళ శ్రీనివాసరావు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. మరి ఇంకా వచ్చేసి పెద్ద పరియ తిరుపతి జిల్లా నుంచి మునిమామ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. సంపు రాంగ్ ఆన్సర్ అండి. ఓకే, వై వెంకట్ రెడ్డి లక్కవరం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఓకే, తిన్న వెంటనే ఒక పని ఉందండి, అది చేయాలి, అది చేసిన తర్వాత ఏదైనా. సో గడ్డం వెంకయ్య బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. కొలిపర నుంచి మల్లిక తిన్న వెంటనే ఏం చేస్తారో కరెక్ట్గా ఆన్సర్ చేస్తారండి. ఇంకా వచ్చేసి విశ్వేశ్వరయ్య శరాన్ తేజ్ రఘుపతి ఈశ్వరమ్మ వీళ్ళందరూ కొడుమూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, రైట్ ఆన్సర్ అయితే పంపించలేదు, రైట్ అండి. భవనిపేట గ్రామం కామారెడ్డి జిల్లా మహమ్మద్ దినాయతుల్లా మెసేజ్ చేస్తున్నారు, స్వాగతం అంటూ పంపించారు. మరి ఏం ఆన్సర్ తెలియదు. మరి నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మేం మురహరి యశోద జానకిరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. బిర్యానీ తిన్న వెంటనే ఇంకేం చేస్తారనేది. ఇంకా నెక్స్ట్ మెసేజ్ చేస్తున్న వాళ్ళు ఆళ్లగడ్డ పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మీరు తీసుకున్న దానికంటే ముందు ఇంకోటి చేస్తారండి, అది ఏదో నేను చెప్తాను. ఇంకా పెడన జగనంద కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ కాదండి, రాంగ్ ఆన్సర్. మరి ఇంకా వచ్చేసి రఘుపతి ఈశ్వరమ్మ శరణ్ రాజు వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. రెడ్డివారిపల్లి నుంచి టి శంకర ఎర్రవారిపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఇంకా వచ్చి శాంతినగర్ నుంచి ఒకే ఒకరు మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. రామా సుధాకర్ ఇంకా వచ్చేసి ఇలా వీళ్ళు రామా సుధాకర్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. బాబా బాబా రాంగ్ ఆన్సర్ పంపిస్తుంటే ఆ కిక్కే వేరబా. సో పి జానకి రామ్ మెసేజ్ చేస్తున్నారు నందిగామ నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అనురాధ గారు కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జనీద్దరు స్నేహభావం

కలిసి మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్ వి కోటేశ్వర గారు ఒడిశా నుంచి మెసేజ్ చేస్తున్నారు. రాంగ్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధపట్నం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కడప జిల్లా నుంచి. కరెక్ట్ గా ఆన్సర్ చేశారని. ఇంకా వచ్చేసి దామద చినమస్తంరావు పెద్దమస్తంరావు కలిసి మంగళగిరి నుంచి మెసేజ్ చేస్తున్నారు. నేనైతే పలాంది చేస్తా అంటూ మెసేజ్ మీరు చేసేది కదా, నేను అందరూ చేసేది చెప్తున్నాను, అడుగుతున్నాను. అందరూ చేసేది మాత్రం కావాలి, అందరూ తప్పు కూడా చేస్తారు ఆ పని, దాని తర్వాత మిగతా పని చేస్తారనమాట. అది కమతం వెంకట లక్ష్మీ రెడ్డి భీమునిపాడు నుంచి మెసేజ్ చేస్తున్నాడు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళు మృత సముద్రం గంగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి మెసేజ్ చేస్తున్నారు. రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళు ఆర్కే రాజు రేణుక గుంతకల్ అనంతపూర్ డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి కృపాచారి అనిత సాయి వర్షిత్ సాయి రిక్విత్ శ్రీరామదాసు నెహాన్. ఎందుకంటే ఇన్ని ఇన్ని పేర్లు పెడతారా, పైగా ఇన్ని పేర్లు పెట్టి కూడా మీ ఆన్సర్ రాంగ్ ఏనండి. హాయ్, ఓకేనండి. దమ్మోజి వెంకటాచార్య వరలక్ష్మి గారు ఈ ఈ పెద్ద ఓటర్ లిస్ట్ని పంపించారు, అయినా కానీ అలా ఆన్సర్ రాంగ్ అండి. ఫాహిమా ఫ్రమ్ కర్నూలు నుంచి బిర్యానీ తిన్న వెంటనే ఏదో చేస్తారని చెప్పారు, చెప్తా ఆ రాంగ్ ఆన్సర్ మీది. రాజోల్ నుంచి జయన్న మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి భాస్కర్ పెడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. పవన్ కరీంనగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఇప్పుడు మీరు పెట్టిన దానికంటే ముందు ఇంకోటి చేస్తాం, ఓకేనండి. శివగంగ గారు నరసన్న గారు కరెక్ట్గా ఆన్సర్ పంపించలేదు, చూడండి. ఎస్ భీమేశ్వరరావు పెడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూపల్లి భూలక్ష్మి వెల్లుల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కాజా నుంచి నందం జగదీశ్వరరావు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఆర్కే రాజు రేణుగా వీళ్ళందరూ మళ్ళీ కలిసి పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ చెప్పే కదండి, మళ్ళీ మళ్ళీ చేస్తారండి, ఇటు చేస్తే కరెక్టే కదా. మరి అశోక్ గన్నవర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంగ్లీష్ లో పంపించారు, అయినా కరెక్ట్ ఆన్సర్ అండి. దమ్మోజి వెంకటాచార్య చిత్తల గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మరి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి మళ్ళీ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా వచ్చి సీను అరియాల నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఐరాల నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇంకా వచ్చేసి కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. పంతాడు శ్రీనివాసరావు గారు గంగాభవాని గారు మురిపాల నుంచి పంపిస్తున్నారు, నేనైతే అంటున్నారు, మీరైతే కాదండి, ఎవరైనా కానీ ఏం చేస్తారో అడిగాను, మరి మీరైతే ఏం ఏదో తాగుతానంటున్నారు, బట్ అది కాదు, దానికంటే ముందు కూడా ఇంకోటి చేస్తారనమాట. పెడన జోగన దగ్గర నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా కాకాడ నుంచి పద్మ శేఖర్ చంద్ర వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కీర్తన మెసేజ్ చేస్తున్నారు, మరి అయాం కీర్తన అన్నారు, ఇది ఆన్సర్ కాదనుకుంటున్నాను, ఆన్సర్ కూడా పంపిస్తే బాగుంటుందండి. సో ఇది విషయం, మన వాళ్ళు చాలా మంది కూడా మంచి మంచి ఆన్సర్లు పంపించేశారు కాబట్టి మరి ఇంతకీ ఈ జవాబు ఏంటంటే కనుక బిర్యానీ తిన్న వెంటనే అందరూ చేసే పని ఏంటి అని అడిగాను, దీనికి ఆన్సర్ చేతులు కడుక్కోవడం. మీరు కూల్ డ్రింక్ తాగుతారా, సొంపు వేసుకుంటారా, లేకపోతే ఒక్క నవ్వులుతారా, లేకపోతే కిళ్ళి నవ్వులుతారా అని నేను అడగలేదు, ఇవే ఆన్సర్లు వచ్చినాయి కాబట్టి చెప్తున్నాను. సో ఇది విషయం, ముందు చేయగడుకుంటాం, ఆ తర్వాత ఏమైనా తాగుతాం. మజ్జిగ కూడా తాగుతారంట కొంతమంది, వామో ఆ ఫ్లేవర్ పోదాండి, బిర్యానీ తిన్న వెంటనే మజ్జిగ అయితే కాసేపు ఆగుతానండి. ఓకే అండి, ఇది విషయం. మన వాళ్ళు చాలా మంది కూడా మంచి మంచి ఆన్సర్ పంపించారు, చేతులు కడుక్కోవడం అనేది కరెక్ట్ ఆన్సర్, ఫన్నీగా అడగడం జరిగింది. నెక్స్ట్ అయితే మరి ఇంకో క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, తెలిస్తే కనుక ఆన్సర్ చేసేయండి. పుట్టగానే ఆకాశంలోకి ఎగిరిపోతుంది, కాసేపటికి చచ్చిపోతుంది. దీని క్లూ ఏంటంటే కనుక అస్సలు ఇది భూమి మీదే ఉండనే ఉండదు పుట్టిన వెంటనే. అయితే ఇంకోటి అంటే కాసేపు ఆగితే ఎక్కడా ఉండలేదు కూడా, భూమి మీదే ఉండదు, పైకి వెళ్ళిపోయినా కానీ అక్కడ ఉండదంట. ఏంటో తెలిసి నాకు మెసేజ్ చేయండి. పుట్టగానే ఆకాశంలో ఎగిరిపోతుంది, కాసేపటి చచ్చిపోతుంది, అసలు భూమి మీద ఉండనే ఉండదు, కాసేపు అయితే అసలు ఎక్కడా ఉండదు. సో ఇంతకీ ఆన్సర్ తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన నా వాట్సాప్ నెంబర్ 0866243814 0866243814 ఈ నంబర్కి నేనైతే టచ్లో ఉంటాను, మీరైతే నాకు ఆన్సర్ చేసేయండి. మీకోసం ఇది ఒక సూపర్ సాంగ్ అయితే వచ్చేసి నెంబర్ వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. నేను మీ నగేష్.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ మధ్యాహ్నం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ కదరి మధ్య జాతీయ రహదారి 42ను 679.71 లక్షల కోట్ల రూపాయల వ్యయంతో 4 వరుసలుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలు కర్ణాటక మధ్య రాకపోకలు మరింత వేగవంతం కావడంతో పాటు బెంగళూరు విజయవాడ కోల్కతా ఎక్స్ప్రెస్ వే ద్వారా తిరుపతి చెన్నై ప్రాంతాలకు ప్రయాణ సమయం కూడా తగ్గుతుందని తెలిపారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. రంపచోడవరం ప్రభుత్వ పాఠశాల జూనియర్ కళాశాలలో విద్యార్థులు తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. అక్కడ మొక్కలను సంరక్షిస్తున్న విద్యార్థులను అభినందించారు. గుంటూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి తెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని అన్నారు. విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి వి జయప్రకాష్ ఈరోజు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పరీక్షా విధానంలో కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొస్తోందని తెలిపారు. భవిష్యత్తులో పరీక్షలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతోందని అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1 ఆగస్టున ప్రారంభించనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని ప్రభుత్వం ఈ నెల 30న చేపట్టనున్నదని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలోని లబ్దిదారులకు 514.42 కోట్ల పంపిణీ చేయనున్నామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను 1800117 టోల్ ఫ్రీ నంబర్కు పంపవచ్చు, లేదా MyGOV.in వెబ్సైట్కు గానీ నరేంద్ర మోదీ యాప్కు గానీ, లేదా 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వచ్చే సంక్షిప్త సందేశం లింక్ ద్వారా ఈ సాయంత్రం వరకు పంపవచ్చు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

రసరాజు గారు లిరిక్స్ అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర గారు పడిన దూత అని పాట అల్లుడు గారు చిత్రంలో ఉన్నారు. మీరు చూసినట్టున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్. సమయం 3:11:26 సదరిస్తానంలో ఎంత ఎంజాయ్ చేస్తూ మనమైతే మంచి మంచి పాటలు వింటూ మరి చిన్ని చిన్ని క్వశ్చన్స్ కి చిట్టిపొట్టి క్వశ్చన్స్ కి మీరు బుల్లి బుల్లి ఆన్సర్లు పంపించేస్తున్నారు కదండి. ఎంత అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్లు వచ్చేస్తున్నాయి, మరి మీ సంగతి ఏంటి పంపించిన వాళ్ళ గురించి. సో పంపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, వెంటనే నాకైతే మెసేజ్ చేసేయచ్చు మీకు తెలిసిన ఆన్సర్, మీ పేరు, మీ ఊరు. అయితే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే కనుక, పుట్టగానే ఆకాశంలోకి ఎగిరిపోతుంది, కాసేపటికి చచ్చిపోతుంది, మరి అసలు భూమి మీద ఉండనే ఉండదు, అసలు కాసేపు అయితే భూమి మీదే కాదు కదా ఇంకా ఎక్కడా ఉండనే ఉండదు, కనపడదు కూడా, ఆఖరికి కనపడదు, ఫస్ట్ కనపడుతుంది ఏంటో తెలిసి నాకు మెసేజ్ చేయమని చెప్పాను. సరే మరి మనవాళ్ళైతే మెసేజ్ చేస్తున్నారు, మరి మీకు కూడా ఆన్సర్ తెలిస్తే నాకైతే మెసేజ్లు చేసేయచ్చు మీ ఆన్సర్లని. మరి ఎందుకు మనకి మెసేజ్ చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే కనుక, మరి శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్, ఓకే రాంగ్ ఆన్సర్. తర్వాత వచ్చేసి ఆర్కే రాజుగారు రేణుక, మరి గొంతకల్ అనంతపురం జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కర్నూలు జిల్లా నుంచి గోనెండ గ్రామం నుంచి గోనెగంట గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు రంగస్వామి శెట్టి, లక్ష్మీదేవి వీళ్ళందరూ కలిసి, రాంగ్ ఆన్సర్. గొల్లనేపల్లి నుంచి మిరియాల గోవర్ధన్ మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవాతం మండలం నుంచి కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారండి. ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. కమత వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా వచ్చేసి అక్కరపాక నుంచి రమా సుధాకర్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగాంధ్రకాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కొల్లిపర్ని రాంగ్ ఆన్సర్ అండి, అప్పలరాజు గారు రాంగ్ ఆన్సర్ పంపించారు. కొల్లిపర్ నుంచి మల్లిక పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. గౌస్ పమిడి నుంచి పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి మెసేజ్ చేస్తున్నారు.

రాంగ్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఇంకా చిలుక నారాయణ అనసూయ యమునా జానకంపేట నిజామాబాద్ జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కాజా నుండి నందం జగదీశ్వరరావు గారు లక్ష్మీ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ పేట నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. పి జానకి రామ్ నందిగం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మీరు పంపించినట్లు ఒకటి మాత్రం కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభావన్ జైనుద్దీన్ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. రాజోల్ నుంచి జయన్న గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. గడ్డం అంకయ్య బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మూడు ఆన్సర్ పంపించారు, అబ్బే ఎక్కడ ఎక్కడ ఎక్కడ లేదు. భాస్కర్ రెడ్డి ఒడిషా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మరి కడప నుంచి పొద్దుటూరు జిల్లా పొద్దుటూరు నుంచి సుధాకర్ శ్రీదేవి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. అబ్బా ఏం రాంగ్ ఆన్సర్లు. మరి జనార్దన్ కందూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. శంకర్ రెడ్డివారిపల్లి మండలం ఎర్రవరపాలెం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. దీపిక హైదరాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మహమ్మద్ వినాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మరి కేదార్ వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజి వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మలు కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కోనసీమ జిల్లా మరిపాలెం నుంచి పంతాడు శ్రీనివాసరావు గంగాభవాని గారు పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మరి నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మరి ఒకటేమో కరెక్ట్ ఆన్సర్, ఒకటేమో రాంగ్ ఆన్సర్ పంపించారు. తూచండి రెండు ఆన్సర్లు కన్సిడర్ చేయ, ఒక్క ఆన్సరే ఒకసారి పంపించాలి, మళ్ళా మళ్ళా పంపిస్తే రాంగ్ ఆన్సరే అవుతుంది. ఏమంటే మీరు ఖచ్చితంగా చెప్తున్నాను, నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహర యశోద జానకిరాజు గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. తారాజు అంటూ మంగళగిరి నుంచి పాలెం పోలయ్య ఆలగడ్డ జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి మంగళగిరి నుంచి దామల చినమస్తరావు వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. సో ఇంతకుముందు పంపించింది కూడా రాంగ్ ఆన్సరే, మరి రెండుసార్లు పంపించకూడదు, తూచండి. భూలక్ష్మి వెల్లూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజి వెంకటాచారి వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అనుముల మోహన్ సుభద్ర ముండ్రాయి గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఇంకా వచ్చి తారాపల్లి నుంచి కాజీపేట మండలం నుంచి హనుమకొండ జిల్లా నుంచి జరిపోతుల బుచ్చయ్య వారి కుటుంబ సభ్యులందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న అంటూ మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అశోక్ గన్నవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. సుడిగాలి కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. యశోద మంగళగిరి నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అవినిగడ్డ నుంచి జీవి సత్యనారాయణ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. స్వప్న మెసేజ్ చేస్తున్నారు, బట్ రాంగ్ ఆన్సర్ అండి ఇది కూడా. అనంతపురం నుంచి శంకర్ మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు పోచంపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు, భూదాన్ పూచంపల్లి నుంచి, రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి నవోదయ కాలనీ నుంచి వాళ్ళ పేర్లైతే ఇమాంబి అక్తమర్ వలి వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. సర్దార్ మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. దశగిరి సంధ్య పృథ్వీ గర్భ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, వేదాంత జానకి శ్రీనివాస్ మళ్ళీ మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. సమీర ఫ్రమ్ కొలిపార్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. పవన్ కరీంనగర్ నుంచి, రాంగ్ ఆన్సర్. మీరు పంపించిన ఆన్సర్ నుంచి ఇంకో ఆన్సర్ వస్తుందండి, అక్కడి నుంచి పోతుందన్నమాట అది విషయం. తర్వాత అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగండ గ్రామం నుంచి రెండు సార్లు పంపిస్తే ఈసారి బ్లాక్ లిస్ట్ లో పెడతామండి, గమనించండి. నేను హెచ్చరిస్తున్నాను అనుకోండి, లేకపోతే కనుక మరి మీకు చెప్తున్నాను చెప్పి అనుకోండి. ఒకే మెసేజ్ ని ఒకే పేరుతో పంపించండి, రెండోసారి కనుక మీ ఆన్సర్ వస్తే కనుక, నేను రాంగ్ ఆన్సర్ తర్వాత లైట్ రైట్ ఆన్సర్ తర్వాత మళ్ళీ వస్తే కనుక ఖచ్చితంగా మీ నంబర్లన్నీ బ్లాక్ లిస్ట్ కు వెళ్ళిపోతాయి. ఒక్కసారి ఒక మెసేజ్ పంపించండి, దయచేసి గమనించండి. గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. మరి ఇంకా వచ్చేసి ఎమ్మగనూరు నుంచి వెంకట్ కుమార్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. కనకరగారి పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

భాస్కర్ పేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో ఇంకా వచ్చేసి మరలా మరలా మెసేజ్ వస్తున్నాయి, ఇవన్నీ చదవడానికి అవకాశం లేదండి. ఎందుకంటే ఒక్కొక్కరు రెండు రెండు సార్లు మెసేజ్ చేస్తే నేనైతే ఖచ్చితంగా చదవనే చదవను. బ్లాక్ లిస్ట్లకు మీ నెంబర్ వెళ్ళిపోతే ఆ తర్వాత ఆలోచించుకోండి. సో ఏది బెటర్ అంటారు? సో ఇది విషయం. సో మన వాళ్ళందరూ చాలా మంది కూడా ఆన్సర్లు కాపీ కొట్టి మరి రెండోసారి కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తున్నారండి. ఎందుకు? కరెక్ట్ ఆన్సర్ పొగ. ఓకేనా? నేను చెప్పింది అర్థం చేసుకోవాలి. పుట్టగానే ఆకాశంలోకి ఎగిరిపోతుంది, కాసేపటికి చచ్చిపోతుంది, అసలు భూమి మీద ఉండనే ఉండదు, కాసేపు అయితే అసలు అది ఎక్కడా ఉండదు అని చెప్పానమాట. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆన్సర్ మాత్రమే పంపించండి, దయచేసి గమనించండి. ఇతరుల సమయాన్ని వేస్ట్ చేయొద్దు. మీ వెనకాల చాలామంది వెయిట్ చేస్తున్నారు మెసేజ్లు చేయడానికి, చదివించుకోవడానికి. మీరు ఒకేసారి మా ఒక్కొక్కళ్ళు మూడు మూడు సార్లు రెండు రెండు సార్లు మెసేజ్ చేయడం వల్ల నష్టమే తప్ప లాభాలు అయితే ఉండవు, అసలుకే మోసం వస్తుంది. గమనించండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకో మెసేజ్ అయితే మరి మెసేజ్ అయితే అయిపోయాయి. మరి నెక్స్ట్ వచ్చేసి ఇంకో క్వశ్చన్ అయితే అడుగుతున్నాను, మరి ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మరి కోడిగుడ్డుకి మధ్య గొడవలు అయితే ఏమవుతుంది? గుడ్డుకి గుడ్డుకి మధ్యలో గొడవలు అయితే ఏమవుతుంది తెలిసి నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన నా వాట్సాప్ నెంబర్ 0866-24-888-14 0868-24-88-14 మెసేజ్ చేయొచ్చు. ఎప్పుడైతే మీకోసం సూపర్ సాంగ్ అయితే వచ్చేసింది, మరి వీటిని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

FM 101.3.

అమ్మో ఎస్ ఫ్రెండ్స్ సాంగ్ అయితే చేశారు జనమిత్ర రామలింగేశ్వర గారు లిరిక్స్ అందించగా ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేయగా ఎంఎం కీరవాణి గారు మనో గారు అండ్ శ్వేతనాగ పాడిన అద్భుతమైన పాట అయితే వినేశారు పెళ్లి సందడి శ్రీకాంత్ నటించిన చిత్రంలో నుంచి మీరు చూపించేస్తుంటున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో సమయం 3:30 32 సెకండ్లు అవుతుంది మంచి పాటలు అయితే విండి ఎంజాయ్ చేస్తున్నాను సందడి సందడిలో సో సందడి సందడిలో చాలా మరి మంది క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించేసిన వాళ్ళు ఎవరున్నారు చూసేద్దాం ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే కనుక గుడ్డుకి మధ్య గొడవలు అయితే ఏం జరుగుతుంది ఆఖరిగా ఏం జరుగుతుందో కూడా చెప్తే ఇంకా బాగుంటుంది అది నేను చెప్తాను సో గుడ్డుకి మధ్య గొడవ అయితే ఏం జరుగుతుంది ఇప్పుడు మనం ఆడేసుకుందాం మన వాళ్ళు ఏం పంపించారో చూసిన తర్వాత మరి నేనైతే ఏం జరిగింది అది ఏమైందని చెప్తాను అనమాట అయితే ఇంతకీ మెసేజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారంటే కనుక మరి కర్నూలు డిస్టిక్ నుంచి కర్నూలు విలేజ్ నుంచి వర్ధన్ రెడ్డి మహివర్ధన్ రెడ్డి మెసేజ్ చేస్తున్నారు సో అది విషయం ఆన్సర్ అయితే కరెక్ట్గా లేదు శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ అండి హంబాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు రాంగ్ ఇందాక అడిగిన క్వశ్చన్ ఆన్సర్ పంపించారండి సో పెడల జోగంధ్రకాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ అండి ఇంకొచ్చేసి గడిగే తిమ్మప్ప గడిగే సరోజ రాఘవేంద్ర కాలనీ నుంచి ఎమ్మెగనూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ రమేష్ దొంతి అనంతపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్ పంపించారు గుడికి గొడవ అయితే ఏంటో కేదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ పి జానకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు నందిగామ నుంచి ఇంకొచ్చేసి రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ ఆదం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి మెసేజ్ చేస్తున్నారంట ఓ రాష్ట్రాలు దాటి నుంచి మెసేజ్లు వస్తున్నాయన్నమాట ఇందుకీ కరెక్ట్ ఆన్సర్ అండి మరి ఇంకా వచ్చేసి మెసేజ్ చేసిన వాళ్ళలో బ్రహ్మయ్య కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ తిరుపతి నుంచి మెసేజ్ చేస్తున్నారు షో చాలా పెద్ద ఆన్సర్ పంపించారండి విజయవాడ నుంచి పంపిస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ అండి ఇంకా వచ్చేసి కనకరగారు పెడ నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ కొండారెడ్డి సిద్ధపట్నం మండలం నుంచి కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ అండి కొండారెడ్డి గారు సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ కమతం వెంకట లక్ష్మీ రెడ్డి భూమునిపాడు నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ పవన్ కరీంనగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ ఇంకా వచ్చేసి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు మంగళగిరి నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ గడ్డం అంకయ్య మెసేజ్ చేస్తున్నారు బందరపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి ఏదో మొత్తాన్ని మెసేజ్ చేశారు కానీ రాంగ్ ఆన్సర్ అండి ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి పంపిస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ పంపించారని ఎలాగైతే మనకు ఆన్సర్లు వచ్చేస్తున్నాయి సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ భాస్కర్ పెడ నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్గా ఆన్సర్ చేశారని ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ అలీజన్ స్నేహబాబు చరిత్ర కలిసి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఇంకా వచ్చేసి మరిపాల నుంచి కోనసీమ జిల్లా నుంచి పంతాడు శ్రీనివాసరావు గంగాభవాని కలిసి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ ఇంకా శ్రీనివాసు మరి ఏదో పంపించారు మరి ఒకే ఆన్సర్ కాదండి రాంగ్ ఆన్సర్ అండి మరి ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళలో నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ ఇంకా వచ్చేసి పమిడి అనంతపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు చార్ల్స్ గౌస్ అంట కరెక్ట్గా ఆన్సర్ చేశారండి మరి ఇంకా వచ్చేసి పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు మరి అశోక్ గన్నవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు కాజా నుంచి నందం జగదీశ్వరరావు లక్ష్మీ గారు మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు

కరెక్ట్ ఆన్సర్ జాప భూమేశ్వరరావు భూలక్ష్మి వెల్లూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి ఎవరో మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత వచ్చేసి మహి వర్ధన్ రెడ్డి, రామచంద్రారెడ్డి, మోహన్ రెడ్డి కానూరు విలేజ్ గోనెగండ్ల మండలం నుంచి చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి మెసేజ్ చేసిన వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, వాళ్ళ ఊరి పేరు గట్రా రాయలేదు. ఆర్కే రాజు గారు రేణుక గుంతకల్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి మిర్యాలగూడ నుంచి నాని మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి ఎవరైతే రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజోల్ నుంచి జయన్ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి మామిడిపల్లి ఇరాల మండలం నుంచి, చీరాల మండలమా, ఓకే ఆన్సర్ రాంగ్ అండి. మరి కృష్ణా జిల్లా నవ్య, అక్షయ, విరాట్ వీళ్ళందరూ కలిసి చిన్నగొల్లపాలెం కృష్ణా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంజయ ప్రజ్వడు గర్భజల నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. రఘువీర్ సింగ్ సిగునాబాయ్ ఏలూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఎనమాట విషయాలు. సో ఇట్లాగే మనకి ఆన్సర్లు అయితే వచ్చేస్తున్నాయి. మరి ఇంతకీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, కానీ గుడ్డుకి మధ్య గొడవలు అయితే ఏమవుతుందంటే రెండు గుడ్లు పగిలిపోతాయి, దీంతో పాటు ఆమ్లెట్లు కూడా అవుతాయి, లేదా కూరలో ఇంకేదైనా వేపుడు అవుతాయి అనమాట. ఇది విషయం, ఇది ఇట్లాగే ఆన్సర్ చేస్తుండండి. ఇంకొక ముఖ్యమైన విషయం అంటే నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, ఇలాగే ఇదే జోష్లో, నడవడానికి రోడ్డు ఉంటుంది కానీ వాహనాలు వెళ్ళలేవు, ఏదడానికి తగ్గ నదులు ఉంటాయి కానీ నీళ్లు మాత్రం ఉండవు, ఊర్లు చాలా చాలా ఉంటాయి కానీ ఆ ఊర్లో మనుషులు అయితే ఉండనే ఉండరు, ఏంటో తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, నడవడానికి రోడ్డు ఉంటుంది కానీ వాహనాలు వెళ్ళలేవు, ఏదడానికి తగ్గ నదులు ఉంటాయి కానీ ఆ నీళ్లు అయితే ఉండవు, ఊర్లు చాలా ఉంటాయి కానీ అసలు మనుషులు ఉండనే ఉండరు, ఏంటో తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన నా వాట్సాప్ నెంబర్ 08662488140868624888 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. మీకోసం సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తున్నారు, వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి సంబంధించిగా మనం ఆయన చిత్ర గారు పడిన అద్భుతమైన పాటైతే విన్నారు. ఏప్రిల్ 1 విడుదల చిత్రం నుంచి మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 3:47:27 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ సందర్భ సందర్భంలో మనమైతే మంచి క్వశ్చన్స్ తో మరి అలరిస్తూ ఉన్నాం. చిట్టి పట్టి క్వశ్చన్స్ కి బుల్లి బుల్లి ఆన్సర్లు అయితే వచ్చేస్తున్నాయి. మన అడిగిన క్వశ్చన్ కి చాలా మంది కూడా ఆన్సర్లు చేస్తున్నారు. మరి నేనైతే క్వశ్చన్ ఒక్కసారి రిపీట్ చేసిన తర్వాత ఎవరెవరు ఏమేమి ఆన్సర్లు పంపించేసారు చూసేద్దాం. మరి క్వశ్చన్ ఏంటంటే కనుక, నడవడానికి రోడ్డు ఉంటుంది కానీ వాహనాలు వెళ్ళలేవు. ఏ దడానికి తగ్గ నదులుంటాయి కానీ నీళ్లు ఉండనే ఉండవు. ఊర్లు చాలా చాలా ఉంటాయి కానీ ఆ ఊర్లో మనుషులు అయితే కనబడరు. ఏంటో తెలిస్తే నాకు మెసేజ్ చేయమని చెప్పాను. కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తేనే ఈ ఆన్సర్ అయితే వస్తుంది. మరి ఇంటికి మన వాళ్ళు ఎవరెవరు పంపించారు చూసేద్దాం. మరి ఆన్సర్లు శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. పెడన జోగనంద్రకాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి బ్రహ్మయ్య గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి జనార్దన్ కందూరు నుంచి అన్నమయ్య డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కనకార గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుంచి యశోద గారు పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి పాలోజు కృష్ణమాచారి గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. తెలుగులో పంపించారని భాస్కర్ పెడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. హంబాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ కాదండి, రాంగ్ ఆన్సర్ అండి. మరి మాధవి ఆంజనేయులు భూదాన్ పోచారిపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కేదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమత వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళలో ఉమ్మడి నుంచి మహమ్మద్ జనీద్దు స్నేహభవన్ జనీద్దు నిజామాబాద్ జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. దర్శకుడి సంజయ ప్రొద్దుడు కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు.

సార్ వరకుడ నుంచి. ఈశ్వరయ్య మెసేజ్ చేస్తున్నారు రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి మెసేజ్ చేసిన వాళ్ళలో మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తరావు పెద్దమస్తరావు గారు కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. రాజోలు నుంచి జయన్న మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్దపట్నం మండలం కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. డి వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. జయం బాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కోనసీమ జిల్లా మురిపాలెం నుండి పంతాడు శ్రీనివాసరావు గంగాభవాని గారు కలిసి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా వచ్చేసి దొడ్డదేవరపాడు నుంచి శ్రీనివాసరావు గారు, సుజాత వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. రమేష్ దొంతి అనంతపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేస్తారండి. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జమలయ్య దొడదేవరపాడు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి నవోదయ కాలనీ నుంచి ఇమాంబి అక్తర్ వలీ భాష వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి వెన్మయి స్వీటీ అండ్ పింకీ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి టైలర్ రమేష్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజి వెంకటాచారి వరలక్ష్మి దమ్మోజి కృష్ణమ్మ గారు కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. అవినిగడ్డి నుంచి జేవి సత్యనారాయణ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోత జానకీరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి ఆర్కే రాజు రేణుక గుంతకల్లు అనంతపురం డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఓకేనండి. ఇంకా గడ్డం అంకయ్య బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి ధర్మవరం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. శోభన తిరుపతి నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. పి జానకీరామ్ నందిగామ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మహివర్ధన్ రెడ్డి మోహన్ రెడ్డి రామచంద్రారెడ్డి కానూరు వినీజ్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కర్నూలు డిస్టిక్ నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా రఘుబీర్ సింగ్ సుగుణాబాయ్ ఏలూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఆశీష్ శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నిర్జల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చి శ్రీనివాస్ తిరుపతి నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. చిన్నగొల్లపాలెం కృష్ణా జిల్లా నుంచి నవ్య అక్షయ విరాట్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేశారండి, కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. ఇంకా గౌస్ ఫ్రమ్ పమిడి అనంతపురం డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఇంకా వచ్చేసి ఇంకా మెసేజ్ వస్తున్నాయండి, వాళ్ళ పేర్లు గట్లా చాలా ఉన్నాయి. బిజిలి వెంకటేష్ శ్యామల ఏకలవ్యనగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం దగ్గర నుంచి రామానగరం బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాగారు దేవాంగ అందరు కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఆత్మకూరు ఆశిషి గారు కరెక్ట్ ఆన్సర్ చేశారండి. అంబటి నగర్ నుంచి కుసుమ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. సమీర ఫ్రమ్ కొలిపర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. రాజశేఖర రెడ్డి గారు ఆధోని మండలం నుంచి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అంబాపురం గ్రామం చిరంజీవి నాకు వీళ్ళందరూ మెసేజ్ చేశారు కదండి ఇంతగా, అబ్బా ఏంది ఇది. ఓకేనండి, ఒకసారి మెసేజ్ చేయమని చెప్పాను, ఇంకోసారి మీ నెంబర్ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మ్యాప్ పటం వరల్డ్ మ్యాప్ ఇవన్నీ కూడా ఆన్సర్ లేండి. నేను అడిగిన క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ మ్యాప్ పటం ఏదైనా సరే అనుకోవచ్చు. సో ఇదేంటి విషయం. సో మరి ఇక్కడితో చాలామంది కూడా మంచి మంచి ఆన్సర్లు పంపిస్తూ ఎంజాయ్ చేశారని చెప్పి అనుకుంటున్నాను సందర్శనని. మరి ఇక్కడితో నేనైతే మరి సందర్శనకి టాటా గుడ్ బై చెప్పేస్తాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ మనం అయితే కలుసుకుందాం. ఇప్పటివరకు మీకోసం సూపర్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, మరి వింటూ ఎంజాయ్ చేయండి. యూత్ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడిగాను. దానికి సంబంధించి 4 ఆప్షన్స్ కూడా మీకు ఇచ్చాను. విజయవాడ, గుంతకల్, సికింద్రాబాద్, తిరుపతి. ఈ 4 ఒక్క కరెక్ట్ ఆన్సర్ని మాత్రమే మీరు టైప్ చేసి పంపించాల్సి ఉంటుంది. 866-248-8812 నెంబర్కి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు. కరెక్ట్ ఆన్సర్తో గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుసేన్ దాదా, అక్రమ్ అన్నారం, విజయ్ కుమార్, ఫ్యాన్సీ కరీముల్లా, తయ్యూబ్ వీరందరూ. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకూర్తి సుబ్బారావు. రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? విజయవాడ, గుంతకల్, సికింద్రాబాద్, తిరుపతి. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ డి వాణి, వెంకటేశ్వరరావు, మారుతి టౌన్షిప్, నంద్యాల, సికింద్రాబాద్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ పంపించారు అనంతపురం నుంచి అనురాధ. అశోక్, రమ్య, దినకర్, దేవాంశ, శ్రీకృష్ణ ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమర్రి ఉపేంద్రాచారి, బ్రహ్మచారి, శ్రీరామదాసు, అంజయ్యచారి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహిమ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్. పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్చారి, రుత్విక్ శ్రీవైష్ణవ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మధుసూదన్ రెడ్డి పాపినపల్లె నుంచి కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కోనసీమ జిల్లా ఉట్రుమిల్లి నుంచి మంచం శేషగిరిరావు, భవానీ, పృథ్వీ కుమార్, అభిరామ్ కుమార్, పుల్లారావు వీరందరూ రాంగ్ ఆన్సర్ పంపించారు, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో బృందావనం, పద్మశ్రీ, శ్యామ్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి, పూజారి ధనంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. మీ ఆన్సర్ అయితే నాకు అర్థం కాలేదు. రవికుమార్ వజ్రపుకొట్టూరు శ్రీకాకుళం నుంచి ఒకసారి చెక్ చేసుకుని పంపించండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీవాణి, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆత్మకూరు నుంచి ఆదిశేష్, ఎం మురహరి, యశోద, జానకిరాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో పాలెం పోలయ్య, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, దేవరాజుగట్టు నుంచి సాల్మన్ రాజు, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, హోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేంద్రరెడ్డి, రామకృష్ణయ్య, గురుగుంట్ల నుంచి ముంత పెద్దన్న, బంటారు శంకరయ్య, మస్తాన్ భాష, కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు, పెద్ద మస్తానరావు, వేటపాలెం దగ్గర రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. మార్కపురం శివాజీనగర్ నుండి టెల్మస్తాన్ వెళ్ళి ఫాతిమా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో శృతి, ఆర్ అఖిల, కందికాయపల్లి గ్రామం నుంచి, సాయి దర్శన్, శేష సాయి, రోహన్.

నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్పిఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మీ, అనుష, ఆద్యశ్రీ, శ్రీగాయత్రి, రామ మనోహర్, తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో రామకృష్ణయ్య, సుభాషిణి, నమ్మడుగు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో దంపూరి బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, తుమ్మ, పద్మావతి, నమ్మడుగు నుంచి. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో కె రవీంద్ర రెడ్డి, సర్వేపల్లి నుంచి. కోనసీమ జిల్లా ఉట్రమల్లి నుంచి మంచన్ శేషగిరిరావు, భవానీ, పృథ్వీ కుమార్, అభిరామ్ కుమార్, పుల్లారావు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజ్లీ వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోనా, నాగట్పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య వీరందరూ కరెక్ట్ ఆన్సర్తో. అనంతపురం నుంచి రమేష్, మెకానిక్ వెంకట చలపతి కరెక్ట్ ఆన్సర్తో. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, పొద్దుటూరు కడప జిల్లా నుంచి. చిలుక నారాయణ, అనసూయ, యమున, జాంకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అండి, రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి. ఒకసారి చెక్ చేసుకుని పంపించండి. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం, శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే అక్కరపాక నుండి రమా, సుధాకర్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఈ మెసేజ్ చదివేశాను. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. నెల్లూరు జిల్లా నుంచే కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకీర్ భాయ్, మహమ్మద్ రఫీ భాయ్, మంగళంపూర్ ప్రకాష్, ఖాదర్ బాషాభాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్ వీరందరూ. ఇంకా వేదాంతం, జానకి, శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో ప్రసాద్, నెల్లూరు నుంచి. ఇవి మీ అందరి మెసేజెస్. వచ్చినంత వరకు మొత్తం అన్నీ చదివేశాను. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడిగాను. దానికి నాలుగు ఆప్షన్స్ కూడా ఇచ్చాను. విజయవాడ, గుంతకల్, సికింద్రాబాద్, తిరుపతి అని. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సికింద్రాబాద్. తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ ఈ జోన్కు ఒక కేంద్రం. ప్రస్తుతం భారతీయ రైల్వేలో మొత్తం ఎన్ని జోన్లు ఉన్నాయో తెలుసా? 19 జోన్లు. ఇదన్నమాట సంగతి. ఇక రెండవ ప్రశ్న, పాలల్లో ఉండే చక్కెరను ఏమని పిలుస్తారు? పాలల్లో ఉండే చక్కెరను ఏమని పిలుస్తారు? దీనికి కూడా నేను నాలుగు ఆప్షన్స్ ఇస్తున్నాను. ఫ్రక్టోస్, గ్లూకోస్, లాక్టోస్, సుక్రోస్. పాలలో ఉండే చక్కెరను ఏమని పిలుస్తారు? ఈ ప్రశ్నకి నేను ఇచ్చే ఆప్షన్స్ ఏంటంటే ఫ్రక్టోస్, గ్లూకోస్, లాక్టోస్, సుక్రోస్. ఈ నాలుగిట్లో మాత్రమే ఒక కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. సెలెక్ట్ చేసుకుని మెసేజ్ చేయండి 86624888812 నెంబర్కి. ప్రశ్న ఇంకొకసారి, పాలలో ఉండే చక్కెరను ఏమని పిలుస్తారు? ఫ్రక్టోస్, గ్లూకోస్, లాక్టోస్, సుక్రోస్. ఇవి నేను ఇచ్చిన ఆప్షన్స్.

ఏ పిల్లలు, మీకు కొత్త కథ చెప్తా. అబ్బా ముందు వినండ్రా, వింటే కదా తెలిసేది.

0: కావాల్సిన అబ్బాయి వీరుడై శూరుడై గుర్రం మీద కత్తి యుద్ధం చేసి 100 మందిని ఓడించాలని వాళ్ళ కోరిక.
1: అవునరా,
0: కానీ బడ్జెట్ లేదు కదా, గ్రాఫిక్స్ లేని మగధీరా.

0: ఐదుగురిని ఒకేసారి పెళ్లి చేసుకుంటా.
1: ఇక్కడ ఒక పిల్లనే మేనేజ్ చేయలేకపోతున్నాను, ఇంకేడుగురిని చేసుకుంటే ఇంటికి వెళ్ళడు, డైరెక్ట్ గా అడవికే.
2: అమ్మో, అడవంటే సింహాలుంటాయి కదా అంకుల్.
0: అరే నో ఫియర్ యార్, అవన్నీ గ్రాఫిక్స్.
3: స్టోరీ మొత్తం మీరే చెప్పేసుకోండి రా, నేనెందుకు ఇక్కడ తొక్కలాగా.
0: ఓకే ఓకే, నువ్వే చెప్పలే.

పాలలో ఉండే చక్కెరను ఏమని పిలుస్తారు అని అడిగాను. నాలుగు ఆప్షన్స్ కూడా ఇచ్చాను, ఫ్రక్టోస్, గ్లూకోజ్, లాక్టోస్, సుక్రోస్. మీరు పంపించే సమాధానం ఈ నాలుగిట్లో మాత్రమే ఉండాలి. ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు, గుడ్ ఈవినింగ్ అంటూ, గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుస్సేన్ దాదా, అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, కరీముల్లా తయ్యూబ్, శేషాద్రి నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు, హరినాథ్పురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా నుంచి, ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఇంకా శ్యామ్ నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ధ్వని వెంకటేశ్వరరావు నంద్యాల జిల్లా నుంచి. సాయి దర్శన్, శేష సాయి, రోహన్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణ సాయి, లక్ష్మీ, అనూష, ఆద్యశ్రీ, శ్రీ గాయత్రి, రామ మనోహర్ తెనాల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కోనసీమ జిల్లా ఉట్రుమిల్లి నుంచి మంచం శేషగిరిరావు, భవాని, పృథ్వీ కుమార్, అభిరామ్ కుమార్, పుల్లారావు వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమర్రి ఉపేంద్రాచారి, బ్రహ్మచారి, శ్రీరామ్దాస్ సంజయ్చారి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రేడియో రావట్లేదుట, ఒకసారి సిగ్నల్ ప్రాబ్లం ఏమో చెక్ చేసుకుంటూ ఉండండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి, వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్ కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్చారి, ఋత్విక్, శ్రీ వైష్ణవ్ ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే మాణిక్యాలరావు, సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్, ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు కరెక్ట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అక్కరపాక నుండి సుధాకర్ పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. కరెక్ట్ ఆన్సర్తో మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి, కరెక్ట్ ఆన్సర్తోనే దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, పొద్దుటూరు కడప జిల్లా నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్, వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బాపట్ల జిల్లా, బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తోనే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహిమ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, చిలుక నారాయణ, అనసూయ, యమున, జాంకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్, ఐ థింక్ స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి, కరెక్ట్ ఆన్సర్గానే తీసుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు, పద్మ, పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్, అనంతపురం నుండి రమేష్ వెంకటాచలపతి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇంకా ఆత్మకూరు నుంచి ఆదిశేష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్, హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి, చిన్మయ్, ప్రీతం వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సి, నాగటి.

పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అగైన్ కరెక్ట్ ఆన్సర్తోనే కుంచి రామ్మూర్తి బెంగళూరు నుంచి. ఓకే, దామర్ల చినమస్తానరావు, పెద్దమస్తానరావు మంగళగిరి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైద భిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం శివాజీనగర్ నుండి మస్తాన్వల్లి ఫాతిమా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి కరెక్ట్ ఆన్సర్, శృతి అఖిల కందికాయపల్లె గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్, పాలెం పోలయ్య అలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, దేవరాజ్ గట్టు నుంచి సాల్మన్ రాజు, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు లక్ష్మి నరేంద్రరెడ్డి, ఇంకా రామకృష్ణయ్య మస్తాన్ భాష కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, గురుగుంట్ల నుంచి ముంత పెద్దన్న బండారు శంకరయ్య వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నిహాన్, శ్రీవాణి, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ వీరందరూ ఇంకా కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్తో, రవికుమార్ వజ్రప్ కొత్తూరు నుంచి, ధనంజయ, ఇస్మాయిల్, జాకీర్ భాయ్, తబులా మస్తాన్ భాయ్, నరేందర్ రెడ్డి అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురిహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో బృందావనం, పద్మశ్రీశ్యామ్, లక్ష్మీ నరసమ్మ, హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి, సుబ్రమణి, పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్, సులోచన కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌధమిని, వసుంధర, తుమ్మ, పద్మావతి, ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఎం ప్రతాప్, ఐటీఏ జంక్షన్ విశాఖపట్టణం నుంచి కరెక్ట్ ఆన్సర్తోనే, కోనసీమ జిల్లా మోరిపల్లె నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని కరెక్ట్ ఆన్సర్తోనే, నెల్లూరు జిల్లా ధగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం, శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో, ఆత్మకూరు నుంచి ఆదిశేష్, సుమన్ పుట్టపర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా దినేష్ రాంగ్ ఆన్సర్ పంపించారు ప్రకాశం జిల్లా నుంచి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో ఓకే, హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం, పద్మశ్రీ శ్యామ్, లక్ష్మీ నరసమ్మ వీరందరూ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ధగదర్తి మండలం నుంచి ఇందక్కడ పంపించారు మీరు మెసేజ్, నేను చదివాను కరెక్ట్ ఆన్సర్తో, ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకీర్ భాయ్, మీరు కూడా ఒకసారి పంపించిన తర్వాత మళ్ళీ మళ్ళీ మెసేజ్ చేయకండి, ఇంకా చాలామంది ఉంటారు కదా. నెల్లూరు నుంచి ప్రసాద్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో అంజాన్ దేశిరెడ్డిపల్లి నుంచి ఇంకొక మెసేజ్ వచ్చింది. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి ఉన్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్. నాకు మీ నుండి వచ్చిన మెసేజెస్ మొత్తం చదివేశాను. పాలలో ఉండే చక్కెరను ఏమని పిలుస్తారు? ఇంకొక మెసేజ్ వచ్చింది, చూసేద్దాం. ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, సునీత చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలలో ఉండే చక్కెరను ఏమని పిలుస్తారు అని అడిగాను, నాలుగు ఆప్షన్స్ కూడా ఇచ్చాను. ఫ్రక్టోస్, గ్లూకోజ్, లాక్టోస్, సుక్రోజ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే లాక్టోస్. ఈరోజు యువలయ కార్యక్రమంలో నేను అడగబోతున్నాను మూడవ ప్రశ్న. 24 గంటలు ఆక్సిజన్ను విడుదల చేసే మొక్క ఏమిటి? 24 గంటలు ఆక్సిజన్ను విడుదల చేసే మొక్క ఏంటి? తెలిస్తే 866-24-8881 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఈ ప్రశ్నకు కూడా నేను 4 ఆప్షన్స్ ఇస్తున్నాను. తులసి, వేప, అరటి, మామిడి. 24 గంటలు ఆక్సిజన్ను విడుదల చేసే మొక్క ఏంటి? నేను ఇచ్చే 4 ఆప్షన్స్ ఏంటంటే తులసి, వేప, అరటి, మామిడి. ఇంకా ఉండొచ్చు, కానీ ఈ 4 మాత్రమే మీరు కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకుని మెసేజ్ చేయాలి. తులసి, వేప, అరటి, మామిడి 24 గంటలు ఆక్సిజన్ను విడుదల చేసే

24 గంటలు ఆక్సిజన్ను విడుదల చేసే మొక్క ఏంటి అని అడిగాను. తులసి, వేప, అరటి, మామిడి అని 4 ఆప్షన్స్ ఇచ్చాను. మీ సమాధానం ఈ 4 ఆప్షన్స్లో మాత్రమే ఉండాలి.

ఇలా అడగగానే రైట్ రైట్ అంటూ చాలా చాలా మెసేజెస్ వచ్చేసాయి. చూసేద్దాం. రాంగ్ ఆన్సర్ పంపించారు ఒంగోలు నుండి దింట కుర్తి సుబ్బారావు. కరెక్ట్ ఆన్సర్తో ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్తో గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుసేన్ దాదా, అక్రమన్నారం, వినయ్ కుమార్, కరీముల్లా, తయూబ్ వీరందరూ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధార్థ మండలం కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ అండి, డి వాణి, వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి రాంగ్ ఆన్సర్ అండి. అసలైతే నేను ఆప్షన్స్లో ఓకే ఇచ్చాను, కాకపోతే రాంగ్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి. చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య. ఓకే రాంగ్ ఆన్సర్ అండి. శ్యామ్ నెల్లూరు నుంచి, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, సాయి దర్శన్, స్నేహ, శేష సాయి, రోహన్ నెల్లూరు నుంచి కరెక్ట్.

ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహిమ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ ఒకసారి చెక్ చేసుకోండి. అక్కరపాక నుండి సుధాకర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంగ్ ఆన్సర్తో ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి. బిట్రా వీరమోహన్ రావు, నిర్మలాదేవి రాజవోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీవాణి, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, వీరందరూ. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీరామదాస్ సంధ్యాచారి, బ్రహ్మాచారి, చిలుకమర్రి ఉపేంద్రాచారి. హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బృందావనం పద్మశ్రీ శ్యామ్, భావని చిరంజీవి, సాయిరాం తనూజ, శశాంక్, అచ్యుత, శ్రీవత్స, వీరందరూ. రాంగ్ ఆన్సర్తో శృతి, అఖిల కందికాయపల్లె గ్రామం నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. కల్వ

0: పాటించారు బృందావనం పద్మశ్రీ శ్యామ్, భావని చిరంజీవి, సాయిరాం తనుజ, శశాంక్, అచ్యుత, శ్రీవత్స, వీరందరూ రాంగ్ ఆన్సర్తో శృతి, అఖిల, కందికాయపల్లె గ్రామం నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు రుత్విక్ శ్రీవైష్ణవ్, నేదునూరి కళ్యాణ్చారి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అండి గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్తో మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి. రాంగ్ ఆన్సర్తో కోనసీమ జిల్లా మోరిపల్లె నుండి పంతాడి శ్రీనివాసరావు గంగా భవానీ. దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే, మెసేజ్ డిలీట్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా, దేవరాజ్గట్టు నుంచి సాల్మన్ రాజు, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, హోబిల వెంకటేశ్వర్లు లక్ష్మి, నరేంద్ర రెడ్డి, రామకృష్ణయ్య, మస్తాన్ భాషా కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, గురుగుంట్ల నుంచి ముంతపెత్తన బండారు శంకరయ్య, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైద త్రివేణి, చిన్మయ్, ప్రీతం కరెక్ట్ ఆన్సర్తో నే. మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు, పెద్దమస్తానరావు అగైన్ కరెక్ట్ ఆన్సర్తో, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్తో, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, సుబ్రమణి పుత్తనపల్లి కాన.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి, అంతే. నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: వీణ వేణువైన సరిగమ విన్నావా?
5: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
6: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
5: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
6: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
5: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
6: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
5: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
6: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

శుద్ధాలు అశోక్ తేజ గారు నిర్సరించగా ఎస్పి బాలు గారు సునీత గారు పడిన అద్భుతమైన పాట విన్నారు. బాబీ మూవీలో ఇచ్చి మీరు చూసి చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియోస్ సమయం 4:53 అవుతుంది. సో వివిధాలో మరి మంచి పాటలు అయితే వింటున్నాం, మహేష్ బాబు పాటలు. మరి నెక్స్ట్ మీకోసం అద్భుతమైన పాట ఒకే ఒకటి నుంచి వచ్చేస్తుంది, వింటూ ఆస్వాదించండి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మీరు జూమ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 4:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో స్పాన్

till the vanilla. Hello my dear friends, welcome to Vanilla program with me your RJ Chetan. ఎప్పుడు నిజాలే చెప్పాలని, అబద్ధం ఆడకూడదని చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు మనకు చెప్తారు. గొప్ప గొప్ప గురువులు, అన్ని మతాలు కూడా ఇదే చెప్తాయి. ఎల్లప్పుడూ నిజాలు చెప్పి నమ్మకమైన వ్యక్తులుగా ఉండి గొప్పవారైన ఎన్నో కథలు మనం వినే ఉంటాం. కానీ ఏ సందర్భంలో అయినా నిజాలే చెప్పడం అనేది అంత సులువైన విషయం కాదు. మనలో చాలా మంది చిన్న చిన్న అబద్ధాల ద్వారా జీవితాన్ని సులువుగా ముందుకు నడిపిస్తారు. అబద్ధం సమస్యలకి తాత్కాలిక పరిష్కారం ఇస్తుంది, కానీ రోజులు గడుస్తున్న కొద్దీ మరికొన్ని సమస్యలను తీసుకొస్తూ ఉంటుంది కూడా. మనం అబద్ధాలు చెప్పడం మొదలు పెడితే మొదట చెప్పిన అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మరికొన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఆఖరికి మనం అబద్ధాల కోరుగా మారిపోతాం. మనం అబద్ధం చెప్పేటప్పుడు ఎదుటి వాళ్ళు కనిపెట్టలేరు అనుకుంటాం, కానీ మనం అబద్ధం చెప్తున్న విషయం వారికి అర్థమవుతుంది. వారు మనల్ని ఏ విషయంలోనూ నమ్మలేరు. జీవితంలో నిజమైన విజయానికి నమ్మకం చాలా ముఖ్యం. బిజినెస్లో కానీ మనం పనిచేసే చోటు కానీ నమ్మకం అనేది విజయాన్ని ఇస్తుంది. ఎదుటి వాళ్ళ నమ్మకాన్ని మనం కోల్పోయినప్పుడు మనం విజయం సాధించే అవకాశం కూడా కోల్పోయినట్టే. అబద్ధం చెప్పేటప్పుడు మనకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనమేంటి, ఈ అలవాటేంటి అని, అసలు వీళ్లతో ఈ అబద్ధం చెప్పొచ్చా లేదా అనేది కూడా ఒక్కోసారి సందేహం కలుగుతుంది. అబద్ధం చెప్పడం అనేది మనిషి యొక్క సాధారణ లక్షణం కాదు, ఇది మన లక్షణానికి విరుద్ధంగా వెళ్లడమే. అబద్ధం చెప్పినప్పుడు ప్రతి అబద్ధాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మన మైండ్ మీద అదనపు శ్రమని సృష్టిస్తుంది. మనం ఏది ఇస్తామో అది మనకు తిరిగి వస్తుంది, దాన్నే కర్మ అంటాము. అనేది ప్రకృతి నియమం కూడా. కాబట్టి ఎదుటి వాళ్లకి మనం అబద్ధం చెప్పడం మొదలు పెడితే వారు కూడా మనతో అబద్ధాలు చెప్పడం మొదలు పెడతారు. అప్పుడు మనం నిజాన్ని చూసే అవకాశమే ఉండదు. అబద్ధం చెప్తే లోపల ఎక్కడో దొరికిపోతాము అనే భయం ఉంటుంది. భయం మన లోపల ఒత్తిడిని సృష్టిస్తుంది. మనం చెప్పిన అబద్ధాలు బయటపడినప్పుడు అందమైన బంధాలు కూడా తెగిపోతాయి. ఒక అందమైన బంధం ఏర్పడడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, కానీ కొన్ని అబద్ధాలు సులువుగా వాటిని నాశనం చేస్తాయి. అబద్ధాలు తాత్కాలిక విజయాన్ని, దీర్ఘకాలిక అపజయాల్ని తీసుకొస్తాయి. ఈ అబద్ధాలు మన మైండ్లో ఎటూ తేల్చుకోలేని స్థితిని సృష్టిస్తాయి. ఒక వ్యక్తికి అబద్ధం చెప్పడం అంటే ఒక వ్యక్తిని అగౌరవపరచడం సమానం. వారి నమ్మకాన్ని, తెలివిని, వారి ఫీలింగ్స్ని మనం బాధపెట్టినట్టే. ఈ అబద్ధాలు చెప్పడం వల్లే ఎదురయ్యే సమస్యలు చాలా ఉన్నాయి. దీనికి బదులు నిజాన్ని ఎంచుకోవడమే సరైన విధానం. నమ్మకమైన వ్యక్తిగా ఉండడం వల్ల కలిగే లాభాలు చాలా ఉన్నాయి. ఏంటి అంటారా? అసలు ఎప్పుడు అనుకోలేదా? ఎందుకంటే అబద్ధాలు ఎంతగా అలవాటయ్యాయంటే అబద్ధం లేని రోజు ఏదైనా ఉందా అంటే ఉండదేమో అని చెప్పుకోవాలి. అది స్టూడెంట్స్ అయినా, హోమ్ మేకర్స్ అయినా, హస్బెండ్ వైఫ్తో అయినా, పిల్లలు తల్లితో అయినా కానీ, తల్లి పిల్లలతో అయినా కానీ, పిల్లలు తల్లులతో అయినా కానీ కాదంటారా? హోంవర్క్ అసైన్మెంట్ చేయనప్పుడు మనం ఏమేమి అబద్ధాలు చెప్తాం మనకే తెలుసు. కాలేజ్ బంక్ కొట్టినప్పుడు ఏం అబద్ధాలు ఇంట్లో చెప్తామో, కాలేజ్లో చెప్తాం, అది కూడా మనకు తెలుసు కాబట్టి. సో ఇవన్నీ పక్కన పెడితే వైట్ లైన్స్ కొంతవరకు సిచ్యువేషన్ నుండి మీకు బయటికి తీయడానికి అవసరం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా తీవ్రంగా అప్పులు ఇవ్వమని వేధిస్తూ ఉంటే అలాంటప్పుడు చిన్న చిన్న వైట్ లైన్స్ లేదా సిచ్యువేషన్ని బట్టి వైట్ లైన్స్ పర్వాలేదు, కానీ అబద్ధం ఒక అలవాటుగా మారితే మాత్రము అదొక అడిక్షన్ లాంటిది, వ్యసనం లాంటిది, మీరు జీవితంలో ఎంతో కోల్పోతారు. అలాగే ఆన్ ది అదర్ సైడ్ సత్యం, నిజం చెప్పడం వల్ల ఎన్నో మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. మన కుటుంబ సభ్యులు మన మాట మీద గౌరవం ఇస్తారు, ఎందుకంటే మనం నిజాయితీగా ఉంటామని వారికి తెలుసు కాబట్టి. మన పిల్లలకి ఆదర్శమైన వ్యక్తులుగా మనం ఉంటాం. నిజం మాత్రమే చెప్పడం అనేది అనవసరమైన సమస్యలు రాకుండా ఆపుతుంది. నిజాయితీగా ఉంటే మానసిక ప్రశాంతత ఉంటుంది, మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నిజాయితీగా ఉండడం మన సంబంధాలను మరింత మెరుగుపరుస్తుంది, మన ఆలోచనలో స్పష్టత తీసుకొస్తుంది. కాబట్టి నిజాయితీ అనేది అత్యుత్తమ జీవన విధానం. నిజాయితీగా ఉండడం మొదలు పెడితే మన జీవితం అద్భుతంగా మారుతుంది. నిజాయితీ కలిగి ఉండడానికి అవసరమయ్యే కొన్ని సూచనలు చేతన్ ఇప్పుడు మీకు వెనల ప్రోగ్రాంలో చెప్తాడు. మన ఆలోచనలు, మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనులు నిజాయితీగా ఉండేలా చూసుకోవాలి. మాట మీద నిలబడటం అనేది నిజాయితీ వల్లే వస్తుంది. మీరెవరికైనా ఒక ప్రామిస్ చేసినప్పుడు అది నిలబెట్టుకోవడానికి

0: ప్రయత్నించండి, లేదంటే అది ఎందుకు చేయలేకపోయారో వారికి అర్థమయ్యేలా చెప్పండి. మనం మాట తప్పితే అది అబద్ధం కిందకే వస్తుంది. కాబట్టి ఎవరికైనా మాట ఇచ్చే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. ఆ మాటని మీరు నెరవేర్చగలను అనుకుంటేనే ఇవ్వండి, లేదంటే చేయలేను అని ముందే చెప్పేయండి. చాలా చిన్న చిన్న విషయాలకి తల్లిదండ్రులు పిల్లలకి అబద్ధం చెప్తారు. పిల్లల మంచి కోసమే అలా చేస్తారు. పిల్లలు తల్లిదండ్రులే చాలా నమ్ముతారు. అలాంటిది పిల్లలకి అబద్ధం చెప్తే వారు ఆ నమ్మకాన్ని కోల్పోతారు. ఆ తర్వాత తల్లిదండ్రులు ఏం చెప్పినా వారు పట్టించుకోరు. కాబట్టి పిల్లలతో నిజాయితీగా ఉండడం అనేది చాలా ముఖ్యం. నిజాయితీ ఇంటి నుండి మొదలవుతుంది. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు నిజాయితీగా ఉండడం కంటే అబద్ధం చెప్పి తప్పించుకోవడమే సులువుగా అనిపిస్తుంది. చేసిన తప్పు ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి. తప్పుల విషయంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఎప్పటికైనా అది బయటపడుతుంది. ఇప్పుడు అబద్ధం చెప్పి తర్వాత దొరకకపోవడం కంటే ఇప్పుడు నిజం చెప్పి మన తప్పుని ఒప్పుకోవడం సరైన పద్ధతి. నిజాయితీగా ఉండడం అంటే దాని ద్వారా ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా హెయిర్ కట్ చేసుకునేటప్పుడు అది బాలేనప్పుడు నిజాయితీగా అది బాలేదు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి సందర్భాల్లో మనం మౌనంగా ఉండడమే మంచిది. జీవితంలో కొన్ని సందర్భాల్లో నిజాయితీ అనేది ఎదుటి వాళ్ళని సమస్యల్లోకి నెట్టొచ్చు. నిజాయితీ దయ మధ్య సమస్య వచ్చినప్పుడు దయనే ఎంచుకోండి. నిజాయితీ ద్వారా ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు. పరిణితి కలిగిన నిజాయితీ కలిగి ఉండాలి. మన విషయంలో కూడా మన నిజాయితీ కలిగి ఉండాలి. మన బలాలేమిటి, బలహీనతలేమిటి అనేది నిజాయితీగా ఆలోచించుకోవాలి. కొన్నిసార్లు ఉత్సాహంతో కొన్ని విషయాలు ఎక్కువగా చేసి చెప్తాం. అది కూడా అబద్ధం కిందకే వస్తుంది. కాబట్టి ఆ అలవాటును మానుకోవాలి. మోస్ట్ ఆఫ్ అస్ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ బ్యాడ్ హ్యాబిట్ ఆఫ్ టెలింగ్ లైస్. అబద్ధాన్ని మానుకోవడం ఎలా? అబద్ధం చెప్పడం కన్నా మౌనంగా ఉండడం నేర్చుకోండి. మనం మాట్లాడుతున్నప్పుడు అవేర్నెస్ కలిగి ఉండాలి. మనం మాట్లాడే మాటలు జాగ్రత్తగా ఎంచుకోవాలి. రోజు మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేస్తే నిజాయితీగా ఉండడానికి అవసరమైన మానసిక శక్తి మనకి కలుగుతుంది. ఒక క్లారిటీ అనేది మైండ్లో ఉంటే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉండదు. లైఫ్లో క్లారిటీ అంత ముఖ్యం మనకి. నిజాయితీగా ఉండడానికి అవసరమైన అంతర్గత శక్తిని ఇమ్మని ఆ దేవుణ్ణి ప్రార్థించడంకైనా ఉత్తమం ఇంకోటి లేదు. ఎందుకంటే దట్ స్ట్రెంగ్తెన్స్ అస్. ప్రతి ఒక్కరి జీవితంలో నిజాయితీ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది బహిరంగ పుస్తకం వంటిది, ఓపెన్ కళ్ళతో కనిపించే పాత్ర. నిజాయితీ గల వ్యక్తిగా పరిగణించబడటం సమాజం ద్వారా అతని ఆమె జీవితాంతం కలలు కనే ఉత్తమమైన అభినందన. ఒక వ్యక్తి జీవితంలో చిత్తశుద్ధితో అంకితభావంతో సంపాదించే నిజమైన పాత్ర ఇది. సమాజంలో నిజాయితీ లేకపోవడం విధి. తల్లిదండ్రులు, పిల్లలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య సరైన పరస్పర సంబంధం లేకపోవడం దీనికి కారణం. నిజాయితీ అనేది నెమ్మదిగా ఓపికగా నిర్మించబడిన ఒక అభ్యాసం. ఫస్ట్ ఇంట్లో, తర్వాత పాఠశాలల్లో, అందువల్ల పిల్లలు వాళ్ళు పెరుగుతున్న కాలం నుండి నిజాయితీని పెంపొందించడానికి ఇల్లు, పాఠశాల ఉత్తమమైన ప్రదేశాలు. సో దీస్ ఆర్ ద 2 ప్లాట్ఫామ్స్ ఆన్ విచ్ చిల్డ్రన్ లెర్న్ అ లాట్. సో హౌ యూ షేప్ దెమ్ డిపెండ్స్ ఆన్ ది ఎన్వైరన్మెంట్ అట్ హోమ్ అండ్ ఇన్ ద స్కూల్. సామాజిక ఆర్థిక సమతుల్యతను నిర్వహించడానికి ప్రజలు నిజాయితీ యొక్క విలువ గ్రహించాలి. ఆధునిక కాలంలో నిజాయితీ తప్పనిసరి. ఇదొక వ్యక్తిని ప్రోత్సహించే ఉత్తమ అలవాట్లు ఒకటి. వారి జీవితంలో ఏదైనా క్లిష్ట పరిస్థితిని పరిష్కరించడానికి, నిర్వహించడానికి తగిన సామర్థ్యాన్ని కలిగిస్తుంది. జీవితంలో ఏవైనా ఇనీక్వాలిటీస్ ఎదుర్కోవటానికి, పోరాటానికి, మన సంకల్ప శక్తిని బలోపేతం చేయడానికి నిజాయితీ ఒక ఇన్స్పిరేషన్ గా పనిచేస్తుంది. అందుకే ఈ నిజాయితీ గురించి, వీటి గురించి నేను ఇంత స్టోరీ, ఇంత ఇన్ఫర్మేషన్ మీతో చెప్పాను. విత్ దిస్ లవ్లీ ఇన్స్పిరేషన్, దిస్ ఇస్ ఆర్జే చేతన్ సేయింగ్ బై ఫర్ నౌ. I will come back in the next program of Venla with more such useful information. Till then, have a great time. Bye.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522703. నంబర్ మరోసారి 0951522703. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: కేంద్రం మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాల్లో రిలే విన్నారు. సమయం 5 గంటలు. ఇప్పుడు విందాం 3 ముళ్ళు 6 పేచీలు నాటిక.
1: ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంతైంది?
2: మీ చేతికి వాచి ఉంచుకొని నన్ను అడుగుతున్నారే?
1: నా వాచికి బ్యాటరీ అయిపోయింది.
2: అలాంటప్పుడు చేతికి ఎందుకు పెట్టుకోవడం?
1: బుద్ధి గడ్డి తిని ఇంతకీ టైం ఎంతైందో చెబుదురు.
2: నా వాచి బ్యాటరీ బాగానే ఉంది, కానీ వాచి నడవడం లేదు.
1: అలాంటప్పుడు మీరెందుకు ఆ డొక్కు వాచి చేతికి పెట్టుకున్నారు?
2: నా ఇష్టం, మీరెవరు నన్ను అడగడానికి?
1: మీ వెల్ విషర్ని, మీ అభిమానిని, మీతో ఫ్రెండ్షిప్ చేయాలని చాలా కోరికగా ఉంది.
2: ఏయ్ మిస్టర్, మితిమీరుతున్నావు.
1: సారీ మేడం, వెరీ సారీ. మీరు కైలాసపురానికేనా?
2: కాదు, పాతాళపురానికి.
1: భలేగా మాట్లాడుతున్నారండి, అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం.
2: చిచి, మీతో మాట్లాడటం అంటేనే నాకు చిరాకు. ఈ సిటీ బస్ ఒకటి టైంకి రాదు.
1: సిటీ బస్సులు టైంకి నడిస్తే మీతో నాకు ఈ పరిచయ భాగ్యం కలగకపోను.
2: నాతో పరిచయం? మీకు భాగ్యమా?
1: అంతకంటేను ఏమిటో, మీరంటే పడిచేస్తాను. నాకెందుకో అంత ఇష్టం.
2: ఓహో, అందుకేనా ప్రతిరోజు నన్ను మా ఇంటి వరకు దిగబెడుతున్నారు?
1: అబ్బే, అదేం కాదులేండి, అయినా మీరు అన్నదాంట్లో కాస్త నిజం లేకపోలేదు.
2: ఏ మిస్టర్, ఇలా ఆడపిల్లల వెంటబడి ఏడ్పించడం మంచిది కాదు.
1: ఆహా, అబ్బా ఎంత చక్కగా మాట్లాడుతున్నారండి, అందుకే మీరంటే నాకు ఎంతో ఇష్టం.
2: షట్ అప్, బీ ఇన్ యువర్ లిమిట్స్.
1: ఆహా, కోపంలో కూడా మీరు ఎంత అందంగా ఉన్నారండి.
2: వాట్?
1: సారీ మేడం, ఐ ఎమ్ వెరీ సారీ. అదిగో కైలాసపురానికి బస్సు కూడా వచ్చేస్తుంది.
2: కనపడుతూనే ఉంది.
1: అలా నాపై కన్నీరు చేయకండి, ముందుకు వెళ్ళి మీరు బస్సు ఎక్కండి, నేను వెనక్ గేట్ నుంచి వచ్చి అలా ముందుకు వస్తాను.
3: అయ్యా ఆనందరావు గారు, అన్నపూర్ణమ్మ గారు.
4: పేరయ్య గారా, రండి రండి, వచ్చేలా కూర్చోండి.
3: వస్తున్నా వస్తున్నా.
5: ఏమండి పేరయ్య గారు, ఏమన్నా సంబంధాలు తీసుకొచ్చారా?
3: అవునమ్మా, జాగ్రత్తగా వినండి. మీరేమో రిటైర్ అయిపోయారు, మీ అమ్మాయి రమణికి కాస్త ఛాయ తక్కువ. నేను మీరన్న లెవెల్లో ఇప్పటికి 5-6 సంబంధాలు తెచ్చాను, ఏ ఒక్కటి రమణికి నచ్చలేదు. ఇదిగో ఇప్పుడు ఒక మంచి మ్యాచ్ తెచ్చాను, అబ్బాయిని ముందు గదిలో కూర్చోబెట్టా. ఎవడో గవర్నమెంట్ ఉద్యోగం, తల్లిదండ్రి లేరు, అక్కాచెల్లెళ్ళు అసలు లేరు, ఒక్కడే ఒకడు. అందుచేత అమ్మాయికి అత్తపోరు, వాడపడుచుల దిప్పులు వగైరాలు ఉండవు. దంపతులిద్దరూ చిలకా గోరింకలా ఎంచకా కాపురం చేసేయచ్చు.
5: పేరయ్య గారు, ఇవిగోండి మంచి నీళ్ళు.
3: ఇలా అయ్యమ్మా.
4: సరే కాక పేరయ్య గారు.
3: అయ్యా నా పేరు పేరయ్య.
4: సరేలేండి, ఇంతకీ కట్నం ఎంతలో ఉన్నారో ఏమిటో.
3: గట్టిగా అరవకండి బాబు, రోజులు బాగోలేవు.
5: అది కాదండి అన్నయ్య, కట్నాలు లాంఛనాలు అవి ముందుగానే అనుకుంటే ఆనక పేచీలు ఉండవు కదా అని.
3: అలానే అమ్మా అలానే, నేనున్నాగా అన్నీ నేనే సెటిల్ చేసేస్తాను. చూడండి, ఇక మీదట మీరు కట్నం కట్నం అని మాత్రం అనకండి, మీకు పుణ్యం ఉంటుంది.
4: మరేమనాలండి కాకారావు?
3: అయ్యా పేరయ్య.
4: అలాగేలండి పేరయ్య గారు, మరేమనాలండి.
3: లాంఛనం లాంఛనం అనండి చాలు.
5: అదే, ఆ లాంఛనం ఎంతలో ఉన్నారో చెబితే మనకు వీలవుతుందో లేదో తేల్చుకోవాలి.
3: అలానమ్మా, అది కాస్త తర్వాత మాట్లాడుకుందాం. ముందు అమ్మాయిని అబ్బాయి, అబ్బాయిని అమ్మాయి చూసుకోమనండి. ఇద్దరికీ నచ్చిన తర్వాత మిగతా ఫార్మాలిటీస్ నడిపించేద్దాం.
5: ఏమండి, అబ్బాయిని ఒకసారి చూసి వద్దాం రండి.
4: పద పద.
5: అబ్బాయి బాగున్నాడండి.
4: బాగున్నాడు బాగున్నాడు. రమణి, అమ్మా రమణి.
2: వస్తున్నా నాన్నగారు.
4: ఇలా వచ్చి ఆ గుమ్మం దగ్గర నుంచి చూడు, ఆ గదిలో అబ్బాయి కూర్చున్నాడు. నీకు నచ్చితే మేము మిగతా విషయాలు చూసుకుంటా.
2: నువ్వు రామ్మా.
5: నేను చూశానమ్మా, అబ్బాయి నాకు నచ్చాడు.
4: అన్నపూర్ణ, నీకు నచ్చడం కాదు రమణికి నచ్చాలి.
5: అందుకే నువ్వు వెళ్ళి చూసిరామ్మా.
2: నువ్వు చూసావా నాన్న?
4: చూడమ్మా, నేను మీ అమ్మ చూసాం, మాకు నచ్చాడు. నువ్వు కూడా చూసి నీ అభిప్రాయం చెప్పు.
3: మేమందరం చూడడం అయిందమ్మా, మాకందరికీ నచ్చాడు. చూడు, అబ్బాయి ఒక్కడే ఒకడు, మరే బాధరబందీ లేదు. గవర్నమెంట్ ఉద్యోగం, నో పాపా నో మామా, నో బ్రదర్సు నో సిస్టర్సు.
2: అంటే ఒంటి పిల్లి రాకస్ అన్నమాట.
4: అవే మాటలమ్మా, అశుభం.
5: నీకు అత్తమామలకి చాకరీలు చేయటం, తోటికోడలు ఈర్ష్యలు పడటం, ఆడబడుచు అథారిటీ చలాయించడం, ఇలాంటివే ఉండవు తల్లి.
3: ఇలాంటి రిస్క్ ఫ్రీ సంబంధం మరొకటి దొరకదమ్మా. అందుకే నీకు అబ్బాయి నచ్చితే మిగతా గ్రంథం నేను నడిపించేస్తా.
2: సరే, గుమ్మం వరకు ఎందుకు, గదిలోకి వెళ్తాను, ఆయన కూడా నన్ను పూర్తిగా చూడాలి కదా.
3: పెంకీ ఘటం.
4: డిగ్రీ కంప్లీట్ అయింది, అప్పటి నుంచి చురుకుతనం పెంకితనం పెరిగింది.
5: ఊరుకుందురు, మన పిల్లే కాదు, ఈ రోజుల్లో కాలేజీ పిల్లలందరూ అంతే. ఇంకా మన పట్టణంలో గనక ఇలా మసులుతున్నారు, అదే మహానగరాల్లోనైతే ఇహ చెప్పలేం.
3: అమ్మా, అబ్బాయి గదిలో.
2: అబ్బా వెళ్తున్నా.

0: అండి.
1: అలా అనకూడదమ్మా, వెళ్ళి అబ్బాయిని చూసి నీ అభిప్రాయం చెప్పు.
0: అలాగేలేమ్మా. ఓహో మీరా, బస్ స్టాప్ రోమియో.
2: ఓహో మీరా,
0: పెళ్ళిళ్ళ పేరే కాకారావు గారిని ఎందుకు వెంట పెట్టుకొచ్చారు? మనమే డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చుగా.
2: ఆహా మాట్లాడుకోవచ్చు, ఫార్మాలిటీస్ అంటూ ఉంటాయి కదా అందుకోసం.
0: ఏ ఫార్మాలిటీస్? చూపుల ఫార్మాలిటీసా, ఇచ్చిపుచ్చుకునే ఫార్మాలిటీసా?
2: మీరు చాలా చమత్కారంగా మాట్లాడతారు, అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం. ఇంతకీ మీ పేరు నేను ఇంతవరకు వినలేదు.
0: రమణి.
2: రమణి, ఓ రమ్యంగా ఉంది.
0: మరి మీ పేరు?
2: మోహన్.
0: మనోహరంగా ఉంది.
2: థ్యాంక్స్. మీరు అడగకుండానే నా బయోడేటా అంతా చెప్తున్నాను.
0: అక్కర్లేదు, కాకారావు గారు అంతా చెప్పారు.
2: చూసారా, కాకారావు గారు ఎందుకు అన్నారు? ఇలాంటి వ్యవహారాల్లో అలాంటి పేరేలు తప్పనిసరి.
0: అది సరే, నా గురించి కానీ నా బయోడేటా కానీ మీకు అక్కర్లేదా?
2: అక్కర్లేదు, అన్ని ఆచూకీలు లాగేశాను.
0: ఏహనే, మీరు ఒక పెళ్ళిళ్ళ పేరేలా పనికొస్తారన్నమాట.
2: అయ్యో సిల్లీ, అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం.
0: చూడండి మోహన్ గారు, మీరే అనుకోనంటే ఒక ముఖ్య విషయం.
2: ఏమిటి రమణి?
0: మాది మధ్యతరగతి సగటు కుటుంబం, అంచేత మేము ఫైనాన్షియల్గా చాలా వీక్.
2: అవన్నీ పెద్దవాళ్ళు మాట్లాడుకోవాల్సిన విషయాలు, ఇంతకీ నేను మీకు నచ్చానా లేదా?
0: ఆ విషయం మా పెద్దవాళ్ళు చదువుతారులేండి.

0: రమణి, రమణి.
1: వస్తున్నానండి. వచ్చారా? రాత్రి 10 గంటలయ్యింది, ఇప్పుడా రావడం?
0: సారీ రమణి, ఆఫీసులో ఈ మధ్య వర్క్ చాలా హెవీ అయిపోయింది, అందుకే.
1: లేట్ అయింది అంటారు, ఇలా కథలు చెప్పడం ఈ మధ్య బాగా ఎక్కువైంది. పెళ్ళైన సంవత్సరానికే నేను పూర్వంలా కనిపించడం లేదా, లేక ఇంకేమైనా?
0: చచ్చా రమణి, నువ్వు నన్ను అనవసరంగా అనుమానిస్తున్నావు. ఇప్పటికీ ఎప్పటికీ నువ్వే నా మనసులో ఉన్నావు.
1: అనుమానం అని మెల్లగా అంటారే, నిజంగానే అనుమానిస్తున్నాను.
0: రమణి, నేనే కాదు, మా బాస్ కూడా మాతో ఇప్పటిదాకా కూర్చొని పనిచేశారు. వాళ్ళ భార్యలు కూడా నీలాగే రాద్ధాంతం చేస్తున్నారా? ఏమిటి రమణి, నువ్వు మరీను?
1: మీ బాస్ పెళ్ళాం బిడ్డల్ని పట్టించుకోకుండా ఆఫీసులో కూర్చోయడం సన్యాసేం కాదుగా, సంసారి. మీరూరికే కబుర్లు చెప్పకండి, నాకు మీ వేషాలు అన్నీ తెలుసు.
0: రమణి, నీకెలా చెప్తే నన్ను అర్థం చేసుకుంటావు? నేను ఎప్పటికీ నీవాణ్ణే. మన అనుబంధాన్ని నీ అనుమానంతో తూట్లు పడవు. ఊరికే పోట్లాడి పేచీలు తేవద్దు. ప్లీజ్ ప్లీజ్, నన్ను ప్రశాంతంగా ఉండని.
1: అవును, కబురు కాకరగాయ లేకుండా మీరు తరచూ లేటుగా వస్తుండండి. ఓ రోజు ఇన్స్పెక్షన్, ఇంకో రోజు ఆడిట్టు, ఇంకో రోజు అకౌంట్స్, మీటింగు, ఇవేగా మీరు చెప్పే సాకులు. ఇవన్నీ నిజం కాదు, మీరింకెవరితోనో.
0: రమణి, ఊరుకుంటుంటే రెచ్చగొడుతున్నావు. అసలేమిటి నీ ఉద్దేశం? ఇంటికి వచ్చేసరికి ఇదే నా భర్తను రిసీవ్ చేసుకునే పద్ధతి? ఆఫీసు పనంతా ముగించుకొని బస్సులు మారి ఇంటికి వచ్చేసరికి ఈ టైం అవుతుంది మరి.
1: ఓహో, అంత అలసిపోవడం ఎందుకు? ఇన్స్టాల్మెంట్లో స్కూటర్ కొనుక్కొని కాస్త పెందరాళే రావచ్చు కదా.
0: ఆహా, అవును, డబ్బులు ఎక్కువై బాధపడుతున్నాను, అందుకే స్కూటర్లు కార్లు కొంటాను. మీ నాన్న కట్నం డబ్బులు ఏమైనా ఇచ్చుంటే అప్పుడే కొనుంది స్కూటర్.
1: చాలండి, వీధిలో ఆడవాళ్ళందరూ ఎంచక్క ఆదివారాలు సెలవుల నాడు వాళ్ళ ఆయనతో స్కూటర్ మీద షికార్లు తిరుగుతుంటే నేమాత్రం మీ వెనుక సిటీ బస్సుల్లోనూ తొక్కుకుంటూ తోసుకుంటూ తిరగాలి. లోన్ పెట్టి కొనండి, స్కూటరే కదా.
0: ఆహాహా, ఎంత తేలిగ్గా అన్నావు లోన్ పెట్టేయండి అని. నేను ఇంకా సర్వీస్కి కొత్త, నాకు లోన్ ఇవ్వరు. ఇన్స్టాల్మెంట్ బతుకులు నేను బతకలేను. చూడు రమణి, నువ్వు నా కష్ట సుఖాలు అర్థం చేసుకునే మంచి భారీగా ఉంటావని నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. మెల్లమెల్లగా మనం అన్నీ సర్దుకుందాం. నా మాట విను.
1: నేను కూడా మీరు మంచి భర్తగా ఉంటారని అనుకున్నాను, కానీ ఇంత పిసినారి డబ్బు పిచ్చే ఉన్నవాళ్ళు అనుకోలేదు.
0: ఎస్, అవును, నాకు పిచ్చే డబ్బు పిచ్చే. పెళ్లిలో మీ వాళ్ళు నాకు ఇస్తారన్న డబ్బులు తీసుకొని అప్పుడు గుమ్మలో అడుగుపెట్టు, నీ సరదాలన్నీ తీరుస్తాను. వెళ్ళు.
1: నేనెందుకు వెళ్తాను? వెళ్ళను, ఉత్తరం రాస్తాను.
0: ఏదో తగలడు, వెళ్ళి ముందు.
2: అన్నపూర్ణ. ఏమో అన్నపూర్ణ, నేను పిలుస్తుంటే కూడా గమనించక ఏమిటంత దీర్ఘాలోచన? ఆ ఉత్తరం ఎక్కడి నుంచి?
3: మన అమ్మాయి రమణి దగ్గర నుంచండి. మనం చూడాలనుంది రమ్మని రాశాం కదా.

0: అవును.
1: అల్లుడు ఒప్పుకోలేదట. మనం ఇవ్వాల్సిన కట్నం బాకీ గుచ్చి రాసింది.
0: నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను కదా, నా ప్రయత్నం ఫలించడం లేదు అన్నపూర్ణ. ఇంకా ఏమని రాసింది?
1: అల్లుడు తరచూ కట్నం గురించి అడగటం, మన అమ్మాయి కూడా కాస్త పెంకిగటం అవటం వలన ఎదురు తిరగటం, ఇలా గొడవలు పడుతున్నారటండి. ఏమిటో, అమ్మాయి ఉత్తరం చూస్తుంటే అనిపిస్తోంది, పెద్దలు లేని ఒంటరి సంసారాలలో ఈ గొడవలు సర్దుబాటు అవ్వకుండా పెరుగుతున్నాయేమో అనిపిస్తోంది. ఆఖరికి వీళ్ళిద్దరూ ఎంతవరకు వెళతారో అని భయంగా ఉంది.
0: ఉన్న ఒక్కగానొక్క కూతురు జీవితం ఇలా అవుతుందంటే నాకు చాలా బాధగా ఉంది. నా ప్రయత్నం లోపం లేదు. పద, భోజనం వడ్డించు. భోజనం తర్వాత మరొక ఉత్తరం రాస్తాను.
1: కాళ్ళు చేతులు కడుక్కుని రండి, వడ్డిస్తాను.
0: అలాగే.
2: ఆనందరావు గారు, సరి అయిన సమయానికి వచ్చినట్టున్నాను. అమ్మా, అన్నపూర్ణమ్మ. ఏమిటి వాతావరణం సీరియస్గా ఉన్నట్టుంది?
0: రావయ్యారా, ఎన్నో సంబంధాలు తెచ్చి ఆఖరికి ఇలాంటి దశమగ్రహాన్ని కట్టబెట్టావు.
2: అయ్యా ఆనందరావు గారు, విషయం కాస్త వివరంగా చెప్పండి. ముందు మీరు భోజనం చేయండి. అయ్యా, ఇలాంటివి శాంతంగా పరిష్కరించుకోవాలి. పేచీలు కలహాలు లేని కాపురాలు ఉంటాయా చెప్పండి.
1: అమ్మాయి ఉత్తరం చూడండి, విషయం మీకే అర్థమవుతుంది.
2: అయ్యా ఆనందరావు గారు, మీరన్నా కాస్త విపులంగా చెప్పండి.
0: ఏముంది, నేను ఇవ్వాల్సిన కట్టం తాలూకు బాకీ 40,000 రూపాయల నిమిత్తం అమ్మాయి అబ్బాయి గొడవలు విడాకుల వరకు విడుతున్నాయి.
2: ఆహా, విషయం అంతవరకు వచ్చిందన్నమాట. చూడండి ఆనందరావు గారు, అబ్బాయి అలాంటి వాడు కాదు. ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటే ఏదో బలమైన కారణం ఉండుండాలి. అయినా అనుభవజ్ఞులు మీకు నేను చెప్పాలటండి, కొత్త సంసారం కోడిద్దుల స్వారీ కదండి, కాస్త మనమే మరి చక్కపరచాలి.
0: ఏం చక్కపరచడం అయ్యా, అమ్మాయి పెంకితనంతో ఏదైనా అతని మనసు కష్టపెట్టి ఉండొచ్చు. ఆ మాత్రం దానికి ఇంత రార్థాంతం చెయ్యాలా?
2: అమ్మాయి ఉత్తరం రాసినంత మాత్రాన రార్థాంతం అని ఎందుకు అనుకోవాలి? అయ్యా ఆనందరావు గారు, నాకు తెలిసినంత వరకు అబ్బాయికి నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. పరాయి పంచన ఉంటూ పట్టుదలతో చదువు పూర్తి చేసుకుని గౌరవంగా బ్రతకడం అతని చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. మరి అలాంటిది కట్నం కోసం పట్టుబడుతున్నారంటే అతని మనసుకి ఏదో కష్టం కలిగి ఉండాలి.
1: అది కాదు పేరయ్య గారు, కట్నం డబ్బిస్తామని పెళ్లికి ముందు అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. నోటు కూడా మీరే వ్రాయించారు. మరి ఈ విషయం అబ్బాయికి చెప్పలేదా?
2: అన్ని విషయాలు మాట్లాడేశానమ్మా.
1: మరి ఇప్పుడు అబ్బాయి అమ్మాయిని బాధ పెట్టడం బాగుందా చెప్పండి. మీరే ఎలాగైనా అబ్బాయికి నచ్చజెప్పి ఆ సంసారం చక్కదిద్దండి. వీలైతే అబ్బాయిని అమ్మాయిని ఇక్కడికి రమ్మని చెప్పండి. మా ప్రయత్నం మేం చేస్తాం.
2: అలాగేనమ్మా. అన్నపూర్ణమ్మ గారు, అవన్నీ నాకు వదిలేయండి. అసలు ఈ కథలో లోపం ఎక్కడుందో లొసుగులు ఏమిటో కనుక్కొని వస్తాం. సంసారం చక్కదిద్దే పూచి నాది, మీరేమి ఆందోళన పడకండి.
1: పేరయ్య గారు, ఎలాగూ భోజనం వెళ్ళయింది, మీరు కూడా కూర్చోండి, వడ్డిస్తాను.
2: లేదమ్మా, నా భోజనం అయిపోయింది. ఇంకో ఇప్పుడే బయలుదేరి మీ అల్లుడింటికి వెళుతున్నాను. మిగిలిన విషయాలన్నీ తెలుసుకుని వస్తాను. వస్తాను.
3: ఎంత ఎదిగిపోయావే నల్లి, మనం ఒకళ్ళొకళ్ళని చూసుకుని 3 ఏళ్ళు అవుతుంది కదూ.
4: అవునే రమణి, చాన్నాళ్ళయింది. అన్నట్టు మీ ఆయన రాలేదా?
3: ఈవేళ వస్తారు కావాలి. నాకు ఈ సంగతి చెప్పు, నాకంటే పొట్టిగా బొద్దిగా ఉండేదానివి ఈ 3 ఏళ్లలో ఇంత పొడవుగా స్లిమ్గా ఎలా అయ్యావే?
4: ఓహో, అదా డైటింగే. డైటింగు ఎక్సర్సైజులు చేశానే. అన్నట్టు రమణి, నా మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది, నెక్స్ట్ మంత్ 10th. నువ్వు తప్పకుండా వస్తావు కదూ.
3: పెళ్ళెందుకు చేసుకుంటున్నావే బాబు?
4: అదేమిటో ఎలా అన్నా?
3: ముందుగా నన్ను అడిగితే చేసుకోవద్దని చెప్పేదాన్ని.
4: సర్లేవే, నువ్వేదో బ్యాడ్ మూడ్లో ఉన్నట్టున్నావు.
3: బ్యాడ్ మూడ్ కాదే, డిప్రెషన్.
4: డిప్రెషనా? అదేంటే? చూచాయిగా నాకు తెలిసిందిలే, ఏం మీ ఆయన నిన్ను ఇంకా తీసుకెళ్ళలేదెందుకని?
3: లేదే బాబు, 6 నెలలైంది ఈ ఇంటికి పరాయిదాన్నయ్యాను. పెళ్లి చేసేసి నాకు కొత్త చిరునామా ఇచ్చారు అని సంబరపడ్డారు మా అమ్మ నాన్న. దాంతో ఈ పుట్టింట్లో సభ్యత్వాన్ని పోగొట్టుకున్నాను, అతిథిని అయ్యాను. కొత్త చిరునామాలో 1 సంవత్సరం గడిచింది కానీ 6 నెలల నుంచి ఆ అడ్రస్ నన్ను ఆహ్వానించడం లేదు. కారణం, కట్నం బాకీ.
4: అంటే
3: కరెన్సీ, కరెన్సీ, కరెన్సీ.
4: వాట్ ఏ పిటి. ఊరుకోవే, అనవసరంగా బాధపడకు, అన్నీ అవే సర్దుకుంటాయి. బీ బ్రేవ్.
3: ఏం సర్దుకుంటాయో ఏమిటో. మా అమ్మ నాన్న 40,000 బాకీ పడ్డారు, తీర్చలేకపోయారు. అది తీర్చే వరకు నేను ఇక్కడే.
4: ఎంత ఘోరమే. అయితే కట్నం అమౌంట్ వసూలు చేయమని నిన్ను మీ ఆయన ఆజ్ఞాపించారన్నమాట.
3: అంతేకాదే, ఇది విను, నేను పెళ్లి చూపుల్లో తలంచుకున్నాను. పెళ్ళయిన తర్వాత కొత్త అడ్రస్లో 1 సంవత్సరం కాపురం చేస్తున్నప్పుడు తలంచుకున్నాను. ఇప్పుడు కూడా ఇక్కడ తల ఉంచుకునే బతుకుతున్నాను. ఇరుగు పొరుగు వారు ఎవరు కనిపించినా ఇంకా ఇక్కడే ఉన్నావా అని అడుగుతారేమోనని అసలు ఇంట్లోంచి బయటకు వెళ్ళడమేమో అనుకున్నాను.

0: ఊరుకోవే ఊరుకోవే రమణి, ఇన్ని బాధలు పడ్డావు గనుకే నన్ను పెళ్లి చేసుకోవద్దు అని సజెస్ట్ చేస్తున్నావు. నేనే తెలుసుకోలేకపోయాను.
1: అబ్బే, అది ఏదో తొందరపడుతూ అనేశాను. ఏమీ అనుకోకే, విష్ యూ ఆల్ ద బెస్ట్.
0: ఏమోనే తల్లి, ఇవన్నీ వింటుంటే నాకు కూడా భయం వేస్తోంది. వెళ్ళొస్తానే, అన్నీ చక్కబడ్డాక నా పెళ్ళికి తప్పకుండారా?
2: అలానే లేవే, నా కష్టాలాంటివి నీకు రాకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తానులే. విష్ యూ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్.
0: థ్యాంక్స్ ఎలాట్, బాయ్.
2: అలాగే.
0: నువ్వు ధైర్యంగా ఉండు సుమా, వెళ్ళొస్తాను.
2: అలాగలాగే.
3: ఏమిటి రమణి, అర్జెంటుగా రమ్మని టెలిగ్రామ్ ఇచ్చావు, డబ్బు అందిందా?
2: డబ్బు కోసం కాకపోతే మీరు ఇక్కడికి రారు కదా.
3: రమణి, ఇంత జరిగినా నీలో ఇంకా పరివర్తన రాలేదు.
2: పరివర్తన? నేను ఏ తప్పు చేశానని నాలో మార్పు కోరుకుంటున్నారు?
3: చూడు రమణి, నిన్ను మొట్టమొదటి చూసినప్పుడే నా మనసు నిన్ను కోరుకుంది. నీతో పరిచయం పెంచుకోవాలనుకున్నాను, పెంచుకున్నాను. నీలోని వ్యక్తిత్వాన్ని మనసులో అభినందించుకున్నాను. నీ మాట తీరు, నీ ప్రవర్తన కొంచెం కటువుగా ఉన్నా సర్దుకున్నా. కానీ నువ్వే ఏవేవో ఊహించుకుని నన్ను చిన్న చూపు చూడటం వల్ల కొంచెం బాధపడ్డాను.
2: మీరు బాధపడ్డాను అని అంటున్నారే, మరి నా బాధను ఎందుకు అర్థం చేసుకోరు? మాది మధ్యతరగతి కుటుంబం, పెళ్లి ఖర్చులు భరించలేము, మేము ఏమీ లాంఛనాలు ఇవ్వలేమని ముందు మీకు నేను చెప్పాను. కానీ ఆ పేరయ్య ద్వారా మా నాన్న దగ్గర ఆ ఖర్చుల నిమిత్తం నోటు రాయించుకుంటారా?
3: ఏమిటి, నోటు రాయించుకున్నానా? ఆ పేరయ్య ఇంత పని చేశాడా? తన స్వార్థం కోసం మీ దగ్గర డబ్బులు గుంజడానికి ఈ పని చేశాడన్నమాట. చూడు రమణి, ఈ విషయం నాకేం తెలియదు. నేను నిన్ను నా దాన్ని చేసుకోవటం కోసం, నీలో ఉన్న అనుమాన పిశాచాన్ని వదిలించుకోవటం కోసం ఆ రోజు కట్నం డబ్బు తెచ్చుకో, స్కూటర్ కొందాం అని కొంచెం ఆవేశంగా అన్నాను. అంతేగాని నోటు సంగతి నాకేం తెలియదు.
2: అంత తెలియని వారు మరి ఈరోజు డబ్బు కోసం ఎందుకు వచ్చినట్లు?
3: ఆ డబ్బు విషయంతోనన్నా నీ దగ్గరకు రావచ్చని, నీలో ఏమైనా మార్పు వచ్చిందా అని తెలుసుకోవటానికి వచ్చానే తప్ప నీ డబ్బు కోసం కాదు. చూడు రమణి, పవిత్రమైన ఈ వివాహ బంధం విడదీయరానిది. మనలో ఎన్ని పేచీలు వచ్చినా ఆ బంధం మనల్ని మరింత దగ్గరకు చేరుస్తుందే తప్ప దూరం చేయదు. ఎందుకంటావా, మన ఇద్దరిలో తప్పులేదు, అహం తప్ప. నీకు నచ్చినట్లు నేనుండాలని నువ్వు కోరుకున్నావు, నాకు నచ్చినట్లు నువ్వుండాలని నేను కోరుకున్నాను. మన ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో తప్పు చేశాం, అంతేగాని మరొకటి కాదు.
2: చూడండి, నాలో మార్పు కోరుకున్నా సరే, మరి మీరు నన్ను అర్థం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించలేదు? ఏ స్త్రీ అయినా కోరుకునేది తన భర్త సుఖమేనండి. మీరు ఆలస్యంగా వస్తున్నందుకు కొత్తలో అనుమానించిన మాట నిజమే, అది సహజం. తన భర్త తనకొక్కదానికే సొంతం కావాలనే ఆరాటం, ఎక్కువ కాలం మీతో గడపాలనే తపన నన్ను ఆ విధంగా ప్రవర్తింపజేశాయి. అంతేకాని నిజంగా మీ మీద అనుమానంతో కాదు. ఒకవేళ నేను తప్పుగా ప్రవర్తిస్తే నన్ను క్షమించండి.
3: క్షమాపణలు ఎందుకు, ఇప్పుడు మన ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకుందాం, అంతే చాలు.
4: బాబు, ఇన్నాళ్ళు నీవు కట్నం డబ్బుల కోసం వేధిస్తున్నావన్న భ్రమలో పడి మా అమ్మాయి తప్పుగా ప్రవర్తిస్తే సహోదరునితో దాన్ని క్షమించు.
5: చూడ్నాయన, మా రమణి చిన్నప్పటి నుంచి గారాభంగా పెరిగింది, మాకు అది ఒక్కతే. అందువల్ల దాని ఇష్టాలను మేం కాదనలేక తనకు నచ్చిన విధంగా పెంచాం. అందువల్ల అమ్మాయి కొంచెం పెంకితనంతో నీ మనసు బాధ పెట్టి ఉండొచ్చు, దానికి మమ్మల్ని నువ్వు క్షమించాలి. మా పెంపకంలో ఏమైనా లోపం ఉంటే అది నువ్వే సరిదిద్దాలి బాబు. మాకు మీరిద్దరూ రెండు కళ్ళు, ఏ కంటికి దెబ్బ తగిలినా బాధపడేది మేమే కదా బాబు.
3: అత్తయ్య గారు, మీరు అంతగా చెప్పాలా? చిన్నప్పటి నుంచి ఎవరూ లేక అనాథగా పెరిగి కష్టపడి ఈరోజు ఈ స్థితికి వచ్చిన వాడిని, మీ మంచి హృదయాల మధ్య ఇంత చోటు సంపాదించుకున్నవాడిని, కావాలని రమణ్ణి పెళ్లి చేసుకున్నవాడిని, అలాంటి నేను మిమ్మల్ని కష్టపెడతానా? ఆ పేరయ్యను నమ్మినందుకు మన మధ్య ఇంత అగాధం ఏర్పడింది, వాడి పని పట్టాలి.
4: ఎందుకులే బాబు, కూటి కోసం కోటి విద్యలు, ఈ విద్య మన మీద ప్రయోగించాడు, వాడేం బాగుపడతాడులే. ఇందా ఈ డబ్బుంచు, నిన్ననే ఎల్ఐసి పాలసీ మెచ్యూర్ అయింది, తీసుకో బాబు.
3: క్షమించండి మామయ్య, ఆ డబ్బు మీ దగ్గరే మీ అవసరాలకు ఉంచుకోండి, నన్ను మన్నించండి.
4: కాదు బాబు, నీ దగ్గరే ఉంచు.
3: వద్దు మామయ్య, అది మీ దగ్గరే ఉంచండి.
4: తీసుకో బాబు.
3: అలా కాదండి, అది మీ దగ్గరే ఉంచండి, నన్ను మన్నించండి.
4: అలాగే.
3: నాకు మాత్రం ఎవరున్నారు, అందుకే అత్తయ్య గారు, మామయ్య గారు, మీరు కూడా వచ్చి మాతోనే ఉండండి, అప్పుడైనా మీ అమ్మాయి నాతో పేచీలు పెట్టుకోకుండా సుఖంగా ఉంటుంది.
2: యూ సిల్లీ.
5: అమ్మయ్య, ఇప్పటికి నాకు సంతోషంగా ఉంది, ఏమవుతుందోనని హడలిపోయాను. ఈ కథ ఇలా సుఖాంతమైంది.

0: శుభ సందర్భంలో అందరికి స్వీట్స్ పెట్టుకురాన పూర్ణ.
1: స్వీట్స్ తో పాటు భోజనం కూడా వడ్డిస్తాను రండి.
0: అలాగే పదబాబు.
2: రమణి, ఇంకెందుకు ఆలస్యం? పద భోజనానికి.
1: అలాగేనండి, రండి.
0: పదండి.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ప్రకటన విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సంధ్యారాగం తెలుగు సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం ఇళయరాజా సంగీత సారథ్యంలో చిత్రపాడిన పాట. చిత్రం పేరు గీతాంజలి

0: తాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ తత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం తరగడ
1: విన్న పాట చంద్రముఖి. చిత్రంలోనిది గానం నిత్యశ్రీ మహాదేవన్, సంగీతం సమకూర్చిన వారు విద్యాసాగర్. కార్యక్రమంలో తర్వాత విందాం. సీతారామ శాస్త్రి గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా, రెడ్డి చిత్రం నుండి సాగర్, గోపికా పూర్ణిమ పాడిన పాట

శృతులు 102.4 మెగాహెడ్స్పై సంధ్యారాగం తెలుగు సినీ గీతాలు వింటున్నారు. తర్వాత విందాం సైనికుడు. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉన్నికృష్ణన్, కవితా సుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం. గీత రచన కులశేఖర్, స్వరకల్పన హరిశ్చరాజ్.

తర్వాత సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం సాగర్ సుచిత్ర, చిత్రం శ్రీమంతుడు

శ్రోతులకు ప్రకటన. కర్నూలులోని మహిళా ప్రాంగణంలో ఏపీఎస్ఎస్టీసీ ఆర్థిక సహాయంతో మహిళలకు వివిధ కోర్సులలో ఉచిత శిక్షణ కార్యక్రమాలను అందిస్తున్నారు. అందించే శిక్షణలు జనరల్ డ్యూటీ అసిస్టెంట్ ట్రైనీ, నర్సింగ్, అలాగే హ్యాండ్ ఎంబ్రాయిడరీ, టైలరింగ్, అసిస్టెంట్ కేర్ టేకర్, ఇంకా జెరియాట్రిక్ కేర్ గివర్. అలాగే అర్హతలు మరియు ఇతర వివరాలకు వస్తే, విద్యార్హత కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి, వయోపరిమితి వచ్చేసి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు అర్హులు, శిక్షణ వచ్చేసి పూర్తిగా ఉచితం. ఈ శిక్షణ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే, ప్రాక్టికల్ మరియు ఉద్యోగాధారిత శిక్షణ అయితే అనుభవజ్ఞులైన శిక్షకులచే బోధన ఉంటుంది. సురక్షితమైన మరియు అనుకూలమైన వాతావరణం, ఇంకా శిక్షణ పూర్తి చేసిన వారికి ప్లేస్మెంట్లలో సహాయం. అలాగే సంప్రదించవలసిన చిరునామా ఎన్టీఆర్ సిఎస్టీ న్యూ మహిళా ప్రాంగణం కర్నూలు, ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి వెనుక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణ, అలాగే ఓల్డ్ స్టేట్ హోమ్ కర్నూలు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7095977716. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ మరోసారి 7095977716. పత్రికా ప్రకటన విన్నారు.

మీరు విన్న ఈ పాటతో ఈనాటి సంధ్యారాగం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూల కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారం కాబోయే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ముందుగా ఓ ప్రకటన విందాం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: ఈ ప్రసారంలో 6:25 ఉత్తరాల ద్వారా మీరు కోరిన తెలుగు సినీ గీతాలుంటాయి. అభిరుచి కార్యక్రమంలో 7:00 కుటుంబ సంక్షేమ గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలుంటాయి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో వర్షాకాలంలో పాడి పశువులు, సన్నజీవాలు, కోళ్లలో వచ్చే వ్యాధులు నివారణ గురించి డాక్టర్ ఏ అనిల్ గారి ప్రసంగం ఉంటుంది. అలాగే సాంప్రదాయ వ్యవసాయం గురించి సంభాషణ, జానపద గీతాలు ఉంటాయి ఇవాళ్టి పల్లెసీమలు కార్యక్రమంలో. రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 జానపద సంగీతం, ఇందులో శ్రీ చిన్న మాసుమన్న బృందం పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. 8:15 చిత్రసీమ తెలుగు సినీ గీతాలుంటాయి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 లలిత గీతం. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్యంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలన్నీ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఈరోజు రాత్రి 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఉంటుంది. 10:00 ఏకచిత్రగానంలో చిరునవ్వుతో చిత్రమండి పాటలుంటాయి. అలనాటి మధుర గీతాలుంటాయి రాత్రి 10:30. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు.

0: రే బజారీ
1: అయ్యా,
0: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
1: అలాగయ్యా, కాల్చొత్తా.
2: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలగజేస్తాయి.
3: క్యారీ బ్యాగ్ల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి.
4: సరుకులు పట్టి ఇచ్చింటి కట్టినావా?
5: ఆ, ఎప్పుడో కట్టినానమ్మా, ఎత్తుకోబా.
4: ఎట్లా ఎత్తుకుపోయేది? నువ్వేమైనా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
5: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
4: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గాని క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
0: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్యంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే పెట్టారు. 6:10 ప్రాంతీయ వార్తలుంటాయి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. మెగా పేరెంట్ టీచర్స్ కార్యక్రమం ద్వారా విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలు తీసుకువస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశంలో పోస్టల్ శాఖను ఐటీ 2.0 సాంకేతికతతో ఆధునీకరించామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రంలో రవాణా రంగాన్ని పర్యావరణ హిత ప్రజా రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పంటలను కాపాడేందుకు కుంకి ఏనుగులు తరలించామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ చెప్పారు. వార్తల వివరాలు. భవిష్యత్తులో పిల్లలే ఆస్తి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో ఈరోజు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సంతతి భారం కాదు సంపద అనేలా తల్లికి వందనం పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నామని చెప్పారు. పిల్లలు పుట్టినప్పటి నుంచి ఉన్నత విద్య అభ్యసించే వరకు ప్రభుత్వమే అండగా నిలిచేలా వివిధ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది పిల్లలకు 10,120 కోట్ల రూపాయలు జమ చేసినట్టు వివరించారు. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంతో విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలు వస్తాయని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: నేను 4వ మెగా పీటీఎం కు వస్తున్నా. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్. నేను కూడా ఈరోజు టీచర్ అయ్యా, నేర్చుకోవడానికి స్టూడెంట్ అయ్యా, తల్లిదండ్రులకు చెప్పడానికి మెంటర్ గా తయారయ్యా. 4 సార్లు వస్తే ఒకప్పుడు నాకే అనుమానం ఉండేది, కానీ ఈరోజు నాకు కూడా ఒక నమ్మకం వచ్చింది. తప్పకుండా విద్యా వ్యవస్థలో మార్పులు ప్రారంభమైనాయి, తప్పకుండా దీనికి ముందుకు తీసుకుపోతాం.
0: ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. ఆ దిశగా ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామన్నారు. తల్లికి వందనం లక్ష్యం కేవలం ఆర్థిక సహాయమే కాదని, తల్లిని గురువును గౌరవించాలనే సదుద్దేశం ఇందులో దాగి ఉందని లోకేష్ తెలియజేస్తూ,
2: 43,000 పాఠశాలల్లో లక్షలాది మంది తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు కలిసికట్టుగా కూర్చుని మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, రాబోయే రోజుల్లో ఏం సాధించాలనుకుంటున్నారో చర్చించడానికి ఒక అద్భుతమైన వేదిక ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. ఈ ప్రయాణం కేవలం ఒక లోకేష్ వల్లనే సాధ్యం కాదు, తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ముగ్గురు అనుసంధానం అవుతేనే నేను ఏ మార్పు అయితే ప్రభుత్వ పాఠశాలలో సాధించాలనుకున్నానో అది నేను చేయగలుగుతాను.
0: దేశంలో పోస్టల్ శాఖను 5,500 కోట్ల రూపాయల వ్యయంతో ఐటీ 2.0 సాంకేతికతతో ఆధునీకరించామని కేంద్ర కమ్యూనికేషన్, గ్రామీణాభివృద్ది శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో ఆధునిక మౌలిక సదుపాయాలతో రూపొందించిన కొత్తపేట, చంద్రమౌళినగర్ సబ్ పోస్టాఫీసులను కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 3,000 పోస్టాఫీసులను ఇదే తరహాలో ఆధునీకరించమన్నారని తెలిపారు. 150 సంవత్సరాల పురాతనమైన పోస్టల్ వ్యవస్థను గడిచిన 2 ఏళ్లలో సమూలంగా మార్చామని తెలిపారు. అలాగే సిబ్బంది ఆలోచన సరళిని కూడా మారుస్తూ వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. పోస్టల్ సేవల విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అడవి ఏనుగులను నియంత్రించేందుకు శిక్షణ పొందిన కుంకి ఏనుగులు జయంత్ అభిమన్యులను చిత్తూరు జిల్లాలోని పలమనేరు ముసలమడుగు ఏనుగుల శిబిరం నుంచి ఈరోజు తరలించారు. ఈ సందర్భంగా మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద కుంకి ఏనుగులకు ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి కె పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. వీటిని పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమి ఏనుగుల శిబిరానికి తరలిస్తున్నారు. జిల్లాలోని పరిసర ప్రాంతాలలో అడవి ఏనుగుల బారి నుంచి పంటలను కాపాడేందుకు కుంకి ఏనుగులు ఎంతో ఉపయోగపడనున్నాయని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రజల భద్రత, రైతుల పంటల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ లక్ష్యాలతో రాష్ట ప్రభుత్వం శాస్త్రీయ మానవీయ విధానాలతో చేపడుతున్న చర్యల్లో భాగంగా కుంకీలను తరలిస్తున్నామని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మహిళా సంఘ

0: సభ్యులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలం పేటేరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఉపాధి కల్పన పథకాల ద్వారా రుణాలు పొందుతూ చిన్న తరహా పరిశ్రమలు స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించి తమ కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్నారని తెలిపారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీపీ వంటి పథకాలను మహిళలు మరింతగా వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో రవాణా రంగాన్ని ఆధునీకరించి పర్యావరణ హిత ప్రజా రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దుతున్నామని రవాణా యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. విశాఖ స్టీల్ సిటీ డిపోలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ బస్సు సేవలను ఆయన ఈరోజు ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేకంగా 20 ఈ బస్సులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రయాణికులకు సౌకర్యవంతమైన వేగవంతమైన సేవలు అందిస్తున్నామని రాంప్రసాద్ రెడ్డి పేర్కొంటూ,
1: వైజాగ్ సిటీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత 20 బస్సులు తిప్పేదానికి ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పీఎంఈ బస్ స్కీమ్ కింద ఏవైతే 1050 బస్సులు రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీకి తీసుకొస్తామని చెప్పామో అవి ప్రారంభించుకోవడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. వచ్చే 2 నెలల్లోనే టోటల్ గా రాష్ట్రంలో ఉన్న అన్ని పెద్ద డిపోల్లోకి 1050 బస్సులను నడపడం జరుగుతుంది. ఇది ఒక మంచి పరిణామం.
0: ఎల్ నినో ప్రభావంతో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు తగ్గడంతో కృష్ణానదిలో నీటి ప్రవాహాలు గణనీయంగా తగ్గాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కె నరసింహమూర్తి తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, కృష్ణానదిలో ప్రస్తుత నీటి లభ్యత, కృష్ణా డెల్టాకు సాగు తాగునీటి సరఫరాపై ఆ శాఖ అధికారులతో కలిసి విజయవాడలోని ఇరిగేషన్ కాంపౌండ్లో ఆయన ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో సాధారణం కంటే 51%, కృష్ణా డెల్టా పరిధిలో 49% వర్షపాతం లోటు నమోదైందన్నారు. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల్లో సుమారు 50 టీఎంసీలు, తుంగభద్రలో మరో 70 టీఎంసీల కుషన్ ఉండడంతో అవి నిండితేనే శ్రీశైలానికి నీరు వచ్చే పరిస్థితి ఉందన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో కూడా కుషన్ నింపిన తరువాతే దిగువ ప్రాంతాలకు నీటి విడుదల సాధ్యమవుతుందని చెప్పారు. ప్రస్తుతం పట్టిసీమ ద్వారా ఆర్ఎంసీ కాల్వకు నీటిని విడుదల చేస్తున్నప్పటికీ గోదావరి నదిలో ప్రవాహాలు కూడా గణనీయంగా తగ్గాయని తెలిపారు. అందువల్ల కృష్ణా డెల్టాకు విడుదల చేస్తున్న నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా జిల్లాలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే 1972 టోల్ ఫ్రీ నంబర్కు తెలియచేయాలని ఎన్టీఆర్ జిల్లా ఈగల్ ఎస్పీ స్వరూపరాణి ప్రజలకు సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఆమె భరోసా ఇచ్చారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లెబాటలో భాగంగా ఈరోజు నిర్వహించిన ఈగల్ రచ్చబండ కార్యక్రమంలో ఆమె ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెగా పేరెంట్ టీచర్స్ కార్యక్రమం ద్వారా విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలు తీసుకువస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశంలో పోస్టల్ శాఖను ఐటీ 2.0 సాంకేతికతతో ఆధునీకరించామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రంలో రవాణా రంగాన్ని పర్యావరణ హిత ప్రజా రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పంటలను కాపాడేందుకు కుంకి ఏనుగులు తరలించామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. రేపు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశ

భక్తి గీతం వింటారు. 6:05 ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ పివి అనంతసేనం బృందం ఆలపించిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ప్రసారమవుతుంది. సూక్తిసుధ కార్యక్రమం ఉదయం 6:30 ఉంటుంది. ఇందులో శ్రీ హెచ్ హీరాలాల్ గారి సూక్తులుంటాయి. 6:35 పొలం పనుల కార్యక్రమం, ఇక 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు రిలే అవుతాయి. 6:55 ప్రసార వివరాలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలుంటాయి హైదరాబాద్ కేంద్రం నుండి. రేపు ఉదయం 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం ఉంటుంది. అలాగే జీర్ణాశయ క్యాన్సర్ కారణాలు నివారణ గురించి క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ సివి రాఘవేంద్ర గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. అలాగే చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ప్రకటనలు మునగాంశాలుంటాయి రేపటి కాంతిరేఖలు కార్యక్రమంలో. రేపు ఉదయం 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలుంటాయి ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 విజయవాడ కేంద్రం నుండి జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. 8:35 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు మీరు కోరిన తెలుగు సినీ గీతాలు వింటారు. 9:30 చిత్రాంజలి, 10:00 వసుదైక కుటుంబం కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. అనంతరం ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలుంటాయి. 11:00 వివిధ్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు, 12:30 తెలుగులో జాతీయ వార్తలుంటాయి హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 వివిధ్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక 1:30 వివిధ్ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:30 వివిధ్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. రేపు 5:00 ఈఎం భారతి సృజనాత్మక రూపకం ఉంటుంది. అనంతరం సంధ్యారాగం తెలుగు సినీ గీతాల కార్యక్రమం. 6:00 ప్రసార వివరాలు, 6:05 ఆంగ్లంలో వార్తలుంటాయి ఢిల్లీ కేంద్రం నుండి. అలాగే 6:10 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు రిలే అవుతాయి. 6:25 అభిరుచి కార్యక్రమం ఉంటుంది. 7:00 కుటుంబ సంక్షేమ గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో పత్తి పంట సాగులో నా అనుభవాలు, కర్నూలు జిల్లా నందవరం మండలం రైతు శ్రీ సందిపోగు నాగరాజు గారితో పరిచయం ఉంటుంది. అలాగే జానపద గీతాలు ప్రకటనలు ఉంటాయి. రేపు రాత్రి 7:45 మహిళా ప్రభలో ప్రగతిరథ సాధరుద్ధులు మహిళలు జే ఉమామహేశ్వరి గారి ప్రసంగం వింటారు. 8:00 తెలుగు సినీ గీతాల ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం హలో కర్నూలు ఎఫ్ఎం, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:40 లలిత గీతం, 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రేపు రాత్రి 9:30 గజల్స్ సంగీత కార్యక్రమంలో భూపీందర్ మిథాలి ఆలపించిన హిందీ గజల్స్ ప్రసారమవుతాయి. 10:00 ఏకచిత్రగానంలో అబ్బాయి గారు చిత్రం నుండి పాటలుంటాయి. 10:30 అలనాటి మధుర గీతాలు, 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 6:54:50. ఇప్పుడు విందాం అభిరుచి మీరు కోరిన సినీ గీతాలు. కార్యక్రమంలో ముందుగా విందాం సాగర సంగమం. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి శైలజ ఆలపించిన గీతం. గీతరచన వేటూరి, స్వరకల్పన ఇళయరాజా. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా కర్నూలు చిత్తారి వీధి నుండి బి మత్తయ్య, సాలమ్మ, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, పావిక, రవిచంద్ర, దివ్య, శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత అలాగే వారి కుటుంబ సభ్యులుంటూ రాశారు. ఇంకా తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హతినూర మండలం నుండి

చిద్దుల నాగారం గ్రామం నుండి రాస్తున్నారు. దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజ్కోటి, విక్రాంత్, జగన్, రాజేశ్వర్, లక్ష్మీ, దుర్గయ్య, ప్రవల్లిక, జలాపర్ వారి కుటుంబ సభ్యులు. వీరంత కోరుతున్న పాట సాగర సంగమం చిత్రంలోంది.

అభిరుచిలో తర్వాత శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట నుండి దొగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తీక్, అలాగే కరీంనగర్ జిల్లా మనుగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, గంగాధర శ్రీనివాస్,

லக்கிபாபு, அவியா, நவீன், அசோக் பாபு, பிளேசி, குமார், ஷியாம், வெங்கடேஷ் பாபு, அகேலா, பன்னாபுரம், தசரத், வனஜா, பாலநரசிம்ஹா, மஹமத் சுபான், மஹமத் சன்னத்துல்லா, மஹமத் ரஜாக், அலகே బుర్దిగడ్డ ఆర్యనగర్ సమాజ్ సికింద్రాబాద్ నుండి రాస్తున్నారు వీళ్ళు. సక్కుబాయి నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల శ్రీనివాస్, రాజ్ కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్. వీరంతా కోరుతున్న పాట అనురాగ దేవత, చిత్రంలోంది

అభిరుచిలో తర్వాత అనురాగ దేవత ఈ చిత్రం నుండి పి సుశీల పాడిన పాట వినండి. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ, శేఖర్, రేఖ.

శ్రోతులకు ప్రకటన. కర్నూలులోని మహిళా ప్రాంగణంలో ఏపీఎస్ఎస్టీసీ ఆర్థిక సహాయంతో మహిళలకు వివిధ కోర్సులలో ఉచిత శిక్షణ కార్యక్రమాలను అందిస్తున్నారు. అందించే శిక్షణలో వచ్చేసి జనరల్ డ్యూటీ అసిస్టెంట్ ట్రైనీ, నర్సింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, టైలరింగ్, అసిస్టెంట్ క్రెచ్ కేర్ టేకర్, జెరియాట్రిక్ కేర్ గివర్. ఇక అర్హతలు మరియు ఇతర వివరాలు, విద్యార్హత వచ్చేసి కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి, వయోపరిమితి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలు అర్హులు, శిక్షణ పూర్తిగా ఉచితం. ఈ శిక్షణ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే, ప్రాక్టికల్ మరియు ఉద్యోగ ఆధారిత శిక్షణ ఇది. అనుభవజ్ఞులైన శిక్షకులచే బోధన ఉంటుంది. సురక్షితమైన అనుకూలమైన వాతావరణం ఉంటుంది. శిక్షణ పూర్తి చేసిన వారికి ప్లేస్మెంట్లలో సహాయం చేయబడుతుంది. అలాగే సంప్రదించవలసిన చిరునామా మహిళా ప్రాంగణం కర్నూలు, ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి వెనుక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణం, ఓల్డ్ స్టేట్ హోమ్ కర్నూలు. సంప్రదించవలసిన ఫోన్ నంబరు 7095977716. ఫోన్ నంబర్ మరోసారి 7095977716. పత్రికా ప్రకటన విన్నారు. అభిరుచిలో తర్వాత విందాం. మాదైవం ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, కేవి మహాదేవన్ సంగీతంలో. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు వనపర్తి జిల్లా వీపనగండ్ల గ్రామం, వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామం నుండి చంచల విష్ణువర్ధన్, కార్తీక్, శాంతి, సంతోష్, శారద, శ్యామల, స్వాతి, శ్రీదేవి, ఉషారాణి, ఇంకా విద్యాసాగర్ రెడ్డి, కళ్యాణి, సత్యమ్మ, లావణ్య, వెంకటరెడ్డి, భీమయ్య శెట్టి, కృష్ణకుమార్, శంకరయ్య, బలరాం, యశోద, రమేష్, రఘు, ఇంకా తిరుపతి, శేషయ్య, కవిత, కల్పన, రాజు. అలాగే కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్. వీరంతా కోరుతున్న పాట మా దైవం చిత్రంలోంది.

అభిరుచిలో తర్వాత బాలమిత్రుల కథ ఈ చిత్రం నుండి ఎస్ జానకి ఆలపించిన గీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు తెలంగాణ జిల్లా, తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాపా భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, జోగ అద్వైత, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ సహస్ర, జోగ నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, బాస నరేందర్, శ్యామల భారతి, సరోజిని, శ్రీనిక, బండి కిషోర్, గుజ్జేటి ఆనంద్, హరిప్రియ, వేదశ్రీ, నవీన్ గౌడ్, వర్షిణి, అశ్విక, డాక్టర్ జోగ నర్సయ్య, లక్ష్మి, శ్రీ అద్వైత, వారి కుటుంబ సభ్యులు, అలాగే పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ నుండి కె లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్ సింహ, యమున, లుంబిని కుమార్, సిద్ధార్థ, స్వామి వెనలతేజ, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ, గౌతమ్ కుమార్. వీరంతా కోరుతున్న పాట బాలమిత్రుల కథ చిత్రంలోనిది.

అభిరుచులు, తర్వాత శృతులు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, మణిదీప్, మణిచంద్ర వారి కుటుంబ సభ్యులు. అలాగే జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం ఇందిరమ్మ కాలనీ నుండి రాస్తున్నారు శృతులు. దేశామి, సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, విన్నీ, దేవరాజు, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణ్, కీర్తన, మహిమ, చంద్రకళ, నాగమ్మ, మేరమ్మ, ఎస్తేర్, సరోజమ్మ వీరంతా కోరుతున్న పాట నిన్నే ప్రేమిస్తా చిత్రంలోనిది. గానం, చిత్ర, సంగీతం సమకూర్చిన వారు ఎస్సీ రాజ్కుమార్.

కుటుంబ సంక్షేమ గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పేపర్ లీకేజీ, ప్రవేశ పరీక్షల్లో అక్రమాల నివారణ అంశాలకు సంబంధించి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలియజేసింది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు ఈరోజు న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధివర్గంతో సమావేశమయ్యారు. భేటీలో సీజేపీ ప్రభుత్వం ముందు 3 డిమాండ్లనుంచింది. రొమేనియా పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆధ్వర్యంలో భారత్ రొమేనియాల మధ్య 3 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అణిచివేతల పట్ల ఐక్యరాజ్య సమితి అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి పట్ల భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పేపర్ లీకేజీ, ప్రవేశ పరీక్షల్లో అక్రమ పద్ధతుల నివారణ అంశాలకు సంబంధించి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలియజేసింది. దోషుల విచారణకు త్వరితగతిన చేపట్టేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, అక్రమాలకు పాల్పడే వారిపై మరింత కఠిన చర్యలకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. బిల్లును వచ్చేవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆకాశవాణి వార్తా విభాగ వర్గాలు తెలియజేస్తున్నాయి. పరీక్షాపత్రాల లీకేజీకి సంబంధించి దోషులపై కఠిన చర్యలు తీసుకునేందుకు అనువైన చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడతామని గత రాత్రి ప్రధాని మోదీ వీడియో సందేశం ద్వారా ప్రకటించారని శ్రోతలకు తెలుసు. పరీక్షల్లో అక్రమాల నివారణకు సంబంధించిన బిల్లు తేవడంలో ఎటువంటి జాప్యం జరగబోదని ప్రధానమంత్రి తెలిపినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గుర్తు చేశారు. ఈరోజు పార్లమెంట్ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ బిల్లుకు ఎటువంటి అవరోధాలు ఎదురు కాకూడదని ప్రభుత్వంతో పాటు దేశ ప్రజలు కూడా ఆకాంక్షిస్తున్నారన్నారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం పలు ముఖ్యమైన చర్యలు తీసుకుంటోందని, ఈ అంశంపై పార్లమెంట్లో జరిగే చర్చలను విపక్షాలు అడ్డుకుంటే దేశ యువత ఆగ్రహాన్ని చవిచూడవలసి వస్తుందని హెచ్చరించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు ఈరోజు న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధివర్గంతో సమావేశమయ్యారు.

0: పరీక్షల వ్యవస్థలో సంస్కరణలకు సంబంధించి సీజేపీ డిమాండ్లను మంత్రులు శ్రద్ధగా విన్నారు. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు సంస్కరణలను సూచించిన సీజేపీ 3 ప్రధాన డిమాండ్లను తమ ముందు ఉంచిందని మంత్రులు తెలియజేశారు. ప్రతినిధివర్గంతో ప్రభుత్వం రేపు మరొకసారి చర్చలు జరుపుతుందని నడ్డా వెల్లడించారు.
1: लगभग 2 घंटे बातचीत चली सरकार की ओर से मैं और मेरे साथ सरकार के मंत्री जितेंद्र सिंह की बातचीत में शामिल हुए. उनकी बातें हमने सुनी, बातें सौहार्दपूर्ण वातावरण में हुई और कई दृष्टि से उन सारी बातों पर हर तरीके से चर्चा हुई.
0: సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రాంకా మాట్లాడుతూ తమ 3 డిమాండ్లలో ప్రభుత్వం 2 సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిపారు.
2: డిమాండ్స్ 3, ఉన్మే సే 2 డిమాండ్ కాంపెన్సేషన్ ఆర్ ఎఫ్ఐఆర్ కా విడ్రాల్ ఆర్ సావరిన్ గ్యారంటీ, ఉన్మే సర్కార్ పాజిటివ్ హై.
0: ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 264 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించే బళ్ళారి గుంతకల్ సెక్షన్ 3, 4 రైల్వే లైన్లకు ఆమోదం తెలియజేసింది. దర్మిలా దేశంలో భారతీయ రైల్వే నెట్వర్క్ 46 కిలోమీటర్ల మేర పెరగనుంది. పీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ కింద చేపట్టిన ఈ నూతన ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల మధ్య అనుసంధానం మెరుగవుతుందని, ప్రజలు వస్తువులు సేవల రాకపోకలు సులభతరమవుతాయని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తయిన అనంతరం సుమారు 99 గ్రామాల్లో నివసించే 7 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు. దేశంలో 3 కెమికల్ ప్రాజెక్ట్ పార్కుల ఏర్పాటుకు సంబంధించి భవ్య రసాయన పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలియజేసింది. 3,030 కోట్ల రూపాయల కేటాయింపులు కలిగిన ఈ పథకం 2026-27 నుంచి 2030-31 మధ్య 5 ఏళ్ల పాటు కొనసాగుతుంది. ఒక్కో పార్కు ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కనీసంగా 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే కేంద్రం 1,000 కోట్ల రూపాయలను కేటాయిస్తుంది.
3: आंध्रा और कर्नाटक को जोड़ने वाले बहुत एक इम्पोर्टेंट इकोनॉमिक कॉरिडोर में रेलवे की 3rd और 4th लाइन और दूसरा है केमिकल सेक्टर को एक टोटली नए तरीके से भारत में डेवलप करने के लिए एक नई स्कीम अप्रूव हुई है. और केमिकल भी सेमीकंडक्टर की तरह एक फाउंडेशनल इंडस्ट्री है, इसलिए बहुत इम्पोर्टेंट था इस इंडस्ट्री के लिए एक नए तरीके से सोचना.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత రొమేనియా దేశాలు పరస్పర ఆర్థిక సంబంధాలను పెట్టుబడులను మరింత పెంచుకోవాలని, వ్యాపార పరంగా గల విస్తృత అవకాశాలను వినియోగించుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. బుకారెస్ట్లో జరిగిన భారత రొమేనియా బిజినెస్ ఫోరంలో మాట్లాడుతూ, నైపుణ్యం కలిగిన కార్మిక శక్తి యూరోపియన్ యూనియన్తో బలమైన బంధాలే కాక వ్యూహాత్మకంగా రొమేనియా భారత్కు విలువైన భాగస్వామి అని, ఐరోపా మార్కెట్లకు రహదారి వంటిదని అన్నారు. ప్రతిపాదిత భారత్ ఈయు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమల్లోకి వస్తే వాణిజ్యం, పెట్టుబడులు, సరఫరా వ్యవస్థలు మరింత బలపడి ఎంఎస్ఎంఈలు, అంకుర పరిశ్రమలు సహా అవకాశాలు విస్తృతమయ్యేందుకు దోహదపడుతుందని చెప్పారు. సైన్స్, టెక్నాలజీ, విద్య, క్రీడలకు సంబంధించి భారత్ రొమేనియాల మధ్య 3 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రొమేనియా అధ్యక్షుడు నికు సోర్ డాన్ల మధ్య బుకారెస్ట్లో జరిగిన ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఈ ఒప్పందాలు ఖరారయ్యాయి. భారతీయ రైల్వే వ్యవస్థ ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాముఖ్యాన్నిస్తుందని, పలు సంవత్సరాలుగా తీసుకుంటున్న అనేక చర్యల వల్ల రైలు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు. 2014-15లో 135 ప్రమాదాలు జరగ్గా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 2 ప్రమాదాలకు ఈ సంఖ్య పరిమితమైందని వెల్లడించారు. భద్రత కోసం రైల్వేలు కేటాయించే మొత్తం 2013-14 సంవత్సరాల్లో 39,000 కోట్ల రూపాయలు ఉండగా, ప్రస్తుతం 120,000 కోట్ల రూపాయలకు చేరుకుందని చెప్పారు. మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాల నివారణ కోసం 6,671 స్టేషన్లలో ఇంటర్లాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశామని, 10,395 క్రాసింగ్ల వద్ద ఇంటర్లాకింగ్ లెవెల్ క్రాసింగ్ గేట్లను ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు. పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో కొనసాగుతున్న అణచివేత, నిర్బంధాలను ఐక్యరాజ్యసమితి పట్టించుకోకపోవడం పట్ల భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐరాస భద్రతా మండలి ఓపెన్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్న భారత శాశ్వత రాయబారి పర్వతనేని హరీష్ మాట్లాడుతూ, ఇవే పరిస్థితులు ఇతర దేశాల్లో సంభవించినప్పుడు విమర్శించే ఐరాస పాకిస్తాన్ విషయంలో ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని ఆరోపించారు. డిబేట్ సందర్భంగా పాక్ జమ్మూకాశ్మీర్పై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన హరీష్, తాను ఆక్రమించిన భూభాగంలోని ప్రజల హక్కులను పాక్ కాలరాస్తోందన్నారు.

0: అంతర్జాతీయ వేదికలపై అసత్య ప్రచారాలను మానుకుని తమ అంతర్గత సమస్యలపై పాక్ దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుందని రాయబారి హితవు పలికారు. భద్రతా మండలి సమావేశంలో పాక్ మరొకసారి కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంతో భారత్ తీవ్రంగా స్పందించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ, తాజా పరిణామాలు ఆందోళన కలిగించే అంశాలని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ అన్నారు. సంఘర్షణ ప్రారంభమైన నాటి నుంచి భారత్ అమెరికా, ఇరాన్, ఇతర ప్రాంతీయ అంతర్జాతీయ భాగస్వాములతో సన్నిహితంగా పనిచేస్తూ అటు ఇరాన్తో ఇటు అమెరికాతో అన్ని స్థాయుల్లో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తూ వచ్చిందని తెలియజేశారు. ఐక్యరాజ్యసమితిలో ఈ విషయమై భారత్ ఆచితూచి వ్యవహరించిందని, పౌరుల భద్రత దృష్ట్యా యుద్దానికి చరమగీతం పాడాలని సంబంధిత దేశాలకు విజ్ఞప్తి చేసిందని లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కీర్తివర్ధన్ సింగ్ వెల్లడించారు. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి 2026 జూలై 26న కొమురువెల్లి రైల్వే స్టేషన్ను ప్రారంభిస్తారు. కార్యక్రమానికి కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్ వర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఈ ప్యాసింజర్ రైలు సేవలు తెలంగాణ రాజధాని ప్రాంతానికి తక్షణ ప్రాంతీయ అనుసంధానాన్ని కల్పించడమే కాకుండా భవిష్యత్తులో దూర ప్రాంతాలకు కూడా అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయి. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడమే కాకుండా సామాజిక ఆర్థికాభివృద్ది పెంపొందడానికి కూడా సహాయపడతాయి. మధ్య మాడ్రిడ్ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు వల్ల 10,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన స్పెయిన్ ప్రభుత్వం ఆ దేశంలో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో కొనసాగుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలు పెను కార్చిచ్చులకు దారితీయడం ఈ ఏడాదిలో వరుసగా ఇది రెండోసారి. దేశంలో వైద్య కళాశాలలు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్, ప్రస్తుతం ఉన్న 387 కళాశాలల సంఖ్యను 844 పెంచుతున్నట్లు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పేపర్ లీకేజీ, ప్రవేశ పరీక్షల్లో అక్రమాల నివారణ అంశాలకు సంబంధించి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలియజేసింది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు ఈరోజు న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధివర్గంతో సమావేశమయ్యారు. భేటీలో సీజేపీ ప్రభుత్వం ముందు 3 డిమాండ్లనుంచింది. రొమేనియా పర్యటనలో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో భారత్ రొమేనియాల మధ్య 3 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అణచివేతల పట్ల ఐక్యరాజ్యసమితి అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి పట్ల భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం. నమస్కారం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం పల్లె సీమల్లో ఈనాటి కార్యక్రమంలో వర్షాకాలంలో పాడి పశువులు, సన్నజీవాలు, కోళ్లలో వచ్చే వ్యాధులు నివారణ గురించి డాక్టర్ ఏ అనిల్ గారి ప్రసంగం, అలాగే సాంప్రదాయ వ్యవసాయం గురించి సంభాషణ, కొన్ని జానపద గీతాలు విందాం. మరి ముందుగా వినండి.
2: అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ఏ అనిల్, వెల్లుర్తి మండలం గోవర్ధనగిరి పశువైద్యశాలలో పశువైద్యుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనము పశువుల పెంపకంలో వర్షాకాలంలో ఎటువంటి మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మనకు లాభసాటిగా ఉంటుందో తెలుసుకుందాం వివరంగా. ముఖ్యంగా మనకు పాడి పశువుల పెంపకానికి వచ్చినట్లయితే మనకు ఈ వర్షాకాలంలో చాలా రకాల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే హెచ్ఎస్, బీక్యూ, గాలికుంటు వ్యాధి, ఈ ఎఫ్మెరల్ ఫీవర్ అంటే 3-day సిక్నెస్ అని కూడా అంటారు. ఈ 4 రకాల వ్యాధులు ఎక్కువగా ఈ వర్షాకాలంలో మనకు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి సోకిన పశువులు జ్వర తీవ్రత అధికంగా ఉండి, ముఖ్యంగా మనం హెచ్ఎస్ తీసుకున్నట్టయితే ఇది ఎక్కువగా నల్లజాతి పశువుల్లో వస్తుంది. హెచ్ఎస్ అనే వ్యాధి సోకిన పశువులు గనక అత్యంత తీవ్రంగా గనక సోకితే పశువు కేవలం 6 నుంచి 10 గంటల్లోపే చనిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ జ్వర లక్షణాలు మనం గుర్తించగలిగినట్టయితే అధిక జ్వరంతో ఉండి గొంతు కింద వాపు వచ్చి ఒక రకమైన గురక శబ్దం వస్తుందండి, అందుకే దాన్ని గురక వ్యాధి అని కూడా అంటారు. కాకపోతే దీనికి చికిత్స కన్నా నివారణ మేలు. చికిత్స కనుక మనం చూసుకున్నట్టయితే హయ్యర్ యాంటీబయాటిక్, కొద్దిగా ఎక్కువ యాంటీబయాటిక్, మనం హయ్యర్ యాంటీబయాటిక్ అని అంటాం దాన్ని. జనరల్గా వాడే పెన్సిలిన్ కాకుండా ఒక హయ్యర్ యాంటీబయాటిక్, మనం సెఫ్టియోఫర్ ఎక్సెప్ట్ అనే మందును వాడి కనుక మనం కొద్దిగా దానికి లక్షణాలను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. కానీ దానికంటే కూడా మన నివారణ వచ్చేసి మనం ఖచ్చితంగా మే నెలాఖరులో కానీ జూన్ మొదటి వారం లోపల కానీ హెచ్ఎస్ వ్యాక్సిన్ మనకు చేసుకున్నట్టయితే మనం ఈ పశువుల్ని ఈ వ్యాధి బారిన పడకుండా కూడా చూసుకోవచ్చు. ఇంకా మనకు గాలికుంటు వ్యాధి, మనకు

తెలుసు, ఎప్పటి నుంచో మనకు కొన్ని రౌండ్స్గా మనకు దేశం మొత్తం మీద కూడా మనం ఉచితంగా గాలికుంటు టీకాకి మనకు వ్యాక్సిన్ చేస్తూ ఉన్నాము. ఈ వ్యాధి సోకిన పశువులు ముఖ్యంగా పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోతుంది. అధిక జ్వరంతో బాధపడి చాలా ఇబ్బంది కలగజేస్తుంది రైతు సోదరులకు. పాల ఉత్పత్తి అనేది సడన్గా ఒక్కసారిగా మనకు 10 లీటర్లు పాలు ఇచ్చే పశువు కేవలం 2 లీటర్లు స్థాయికి పడిపోతుంది. కనుక రైతు సోదరులందరూ గమనించుకొని ఖచ్చితంగా దీనికి కూడా మనకు ప్రభుత్వం వారు ఉచితంగా ఈ వ్యాక్సిన్ అందజేస్తారు కాబట్టి ఈ వ్యాక్సిన్ కూడా మనం ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కాకుండా మనకు ఎఫ్మెరల్ ఫీవర్ అంటారండి. ఎఫ్మెరల్ ఫీవర్ అంటే 3-డే సిక్నెస్. ఈ వ్యాధి సోకిన పశువులు మరణాలు అంతగా లేకపోయినా కూడా పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గి రైతులకు నష్టం వాటిల్లుతుంది కాబట్టి ఆ 3 రోజులు కనుక దానికి లక్షణాలను బట్టి దానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ హిస్టమైన్ ఇంజెక్షన్స్ 2 వేసుకుంటే కనుక పశు వైద్యుని సంప్రదించి సరిపోతుంది. కాకపోతే మనం ఇప్పుడు మనకి ఏంటంటే నివారణ ముఖ్యమని అనుకున్నాం కాబట్టి ముఖ్యంగా అసలు వర్షాకాలంలో ఇటువంటి వ్యాధులు ప్రబలడానికి ముఖ్యమైన కారణం మనం చూసుకున్నట్టయితే ఒక్కొక్కటి చూసుకుంటే ముందు ఈ తొలకరి చిలుకలు పడిన తర్వాత మొలిచిన గడ్డి అంతవరకు ఎండాకాలంలో గడ్డి కొద్ది లభ్యత కొద్ది తక్కువగా ఉండి పశువులు ఆకలిగా ఉన్నప్పుడు ఎదురు చూస్తాయి కాబట్టి వర్షం పడంగానే దానికి తొలకరి చెనుకల్లో చాలా గడ్డి లభ్యత ఎక్కువగా అలభించడంతో ఆరుగాలం బయటికి పోయిన పశువులు దాన్ని ఆవురావురుగానే తింటాయి. అలా తినడం వల్ల గడ్డిలో ఉన్నటువంటి ఆ స్పోర్స్ తన పశువు లోపలికి వెళ్ళిపోయి ఈ వ్యాధి కారకాలన్నీ కలగజేస్తుంది. అదేవిధంగా కూడా మనకు వర్షాకాలంలో బురద నీరు ఎక్కువగా పరిశుభ్రమైన నీరు కనుక మనం వాటికి అందజేయలేకపోయినట్టయితే ఆ బయట ఉన్న ఆ బురద నీరు ఆ కలుషితమైన నీళ్ళలో బ్యాక్టీరియా అందులో ఉండడం వల్ల దాని ద్వారా కూడా దానికి వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా మనం పచ్చిగడ్డి జనరల్గా పాడ రైతులకు ఉన్న అపోహ ఏంటంటే పచ్చిగడ్డి బాగా తింటుంది కాబట్టి దానికి అన్ని పోషకాలు లభిస్తున్నాయని అనుకుంటారు. కానీ కేవలం పచ్చిగడ్డి ఎక్కువ వర్షాకాలంలో మేపడం వల్ల పోషకాలు అంతగా ఉండవు. దాంట్లో 90% నీరు మాత్రమే ఉంటుంది. ఖచ్చితంగా ఎండుగడ్డి గనక లేకపోయినట్టయితే పాడి పశువుల్లో పాల ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా రోజుకు 5 నుంచి 6 కేజీలు తగ్గకుండా ఎండుగడ్డి తప్పనిసరిగా ఇచ్చినట్టయితే పాడి పశువులు పోషకాలు సరైన రీతిలో అంది దాని యొక్క వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఇటువంటి వ్యాధులు ప్రబలకుండా కూడా మనం జాగ్రత్త పడచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటిదంటే హౌసింగ్, అంటే మనం దానికి ఒక సరైన షెడ్ గనక మనం కల్పించినట్టయితే పశువులు వర్షాన్ని నేరుగా తడిచి అది న్యూమోనియా బారిన పడకుండా కూడా మనం కాపాడుకోవాలి. దాన్ని నేరుగా పశువుల పాకలో జల్లులు పడకుండా ఎత్తైన ప్రదేశంలో ఉంటూ పాకలోకి నీరు రాకుండా చూసుకోవాలి. సరైన డ్రైనేజ్ వ్యవస్థ ఖచ్చితంగా పాకల్లో ఉండేటట్లు చూసుకోవాలి. ఎందుకంటే వర్షాకాలంలో అధిక తేమ ఉంటే పశువుల యొక్క మూత్రము పేడ అక్కడే ఉండి దాని నుంచి అమ్మోనియా విడుదలైపోయి దానికి న్యూమోనియా వ్యాధి సోకే అవకాశం ఎక్కువ ఉంటుంది పశువుల్లో. కాబట్టి ఎప్పటికప్పుడు పేడను కానీ మూత్రం కానీ శుభ్రం చేస్తూ మనం కొద్దిగా పళ్ళపు నీరు పోయే విధంగా పళ్ళంగా కట్టుకున్నట్టయితే నీరు ఎప్పుడు నిలవకుండా చూసుకోవాలి. అంతేకాకుండా దాన్ని ఖచ్చితంగా పొడి సున్నం కనుక చల్లినట్టయితే ఆ తేమనంతా అది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి లోపల షెడ్డులో ఎప్పుడు తేమ లేకుండా నివారించవచ్చు. ఇంకొకటి మనం ఖచ్చితంగా ఈ కాలంలో చేయాల్సింది వర్షాకాలంలో డీవామింగ్ చాలా ఇంపార్టెంట్. బయటికి వెళ్ళే పశువులు ఖచ్చితంగా కలుషిత నీళ్ళలో జలగలు ఉంటాయి. ఆ జలగ వల్ల దీనికి పారుడు వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వర్షాకాలంలో మనం అన్ని పశువులకు కూడా డీవామింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎంతైనా పశు వైద్యుని సంప్రదించి ఫెన్బెండజోల్ కానీ అవన్నీ బోలసులు లభ్యమవుతాయి కాబట్టి ఖచ్చితంగా అన్ని తెల్లజాతి కానీ నల్లజాతి కానీ పశువులు కానీ ఖచ్చితంగా డీవామింగ్ చేయించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ వర్షాకాలంలో మనకు మాస్టైటిస్ వ్యాధి కూడా ఎక్కువగా సోకుతుందండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం పాకలో కనుక కింద పరిశుభ్రంగా లేకపోయినట్లయితే అసెండింగ్ ఇన్ఫెక్షన్ అంటారు. అంటే అది ఎప్పుడైతే పశువు పరిశుభ్రంగా లేని చోట మూత్రము పేడలో కనుక కూర్చున్నట్టయితే అందులో నుంచి బ్యాక్టీరియా పొదుగు లోపలికి వెళ్తుంది కాబట్టి మనకు ఖచ్చితంగా పాకలు క్లీన్ చేసుకున్నట్టయితే మాస్టైటిస్ రాకుండా కూడా కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక నివారణ చర్య ఏంటిదంటే మనం పాలు పితికిన తర్వాత మన పొదుగులను లేదా చనుకట్లను 1 నిమిషం లేదా 2 నిమిషాలు లేదా 5 నిమిషాల వరకు ఒక చల్లని నీటిలో కనుక మనం పెట్టినట్టయితే ఆ చనుకట్ల యొక్క ద్వారాలు మూసుకుపోయి ఆ అసెండింగ్ ఇన్ఫెక్షన్ ద్వారా బ్యాక్టీరియా కానీ ఇదేం ద్వారా కానీ పొదుగు వ్యాధి రాకుండా మనం కాపాడవచ్చు. ముఖ్యంగా మనకు దానా స్టోరేజ్ కూడా మనం జనరల్గా దానా ఎండాకాలంలో మనకు పశువుల మేత తక్కువగా ఉన్నప్పుడు మనం దానా కొని పెట్టుకుంటుంటాం. కానీ ఆ దానా ఈ వర్షాకాలంలో తడిచినట్లయితే మనకు ఖచ్చితంగా దానికి తేమ అంటుకొని మౌల్డ్స్ ఫంగై కనుక పెరిగి ఆ కలుషితమైన దానాను కనుక పశువులు తిన్నట్టయితే దానికి జీర్ణకోశ వ్యాధులు ఆఫ్లోటాక్జిన్స్ అని ఉంటాయి. దాని ద్వారా కూడా దానికి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దానాను కూడా నీరు తడవకుండా దాచిపెట్టుకోవాలి. కొద్దిగా ఎత్తైన ప్రదేశంలో దానికి తడవకుండా దాచిపెట్టుకోవాలి. అదేవిధంగా పశువులకు దాచిపెట్టిన ఈ ఎండు మేత కూడా బూజు పట్టింది లేదా చూసుకొని బూజు లేని ఎండుగడ్డిని మాత్రమే పశువుకు మెప్పినట్టయితేనే మనకు ఎటువంటి ఆఫ్లోటాక్జిన్స్ బారిన పడకుండా మనం పశువుని కాపాడుకో. ఇంకా మనకు పాడి తర్వాత అత్యంత లాభదాయకంగా ఉండేది రైతు సోదరులకు జీవాల పెంపకం. ఈ జీవాల పెంపకం ముఖ్యంగా మనకు 2 పద్ధతులు 3 పద్ధతులు ఉంటాయి. సాంద్ర పద్ధతి, విస్తృత పద్ధతి, పాక్షిక సాంద్ర పద్ధతి అని 3 రకాలు ఉంటాయి.
ఎక్కువగా

సోదరులు, విస్తృత పద్ధతి అంటే మొత్తం మీద కూడా జీవాలన్నింటినీ బయట తిప్పుతూ మేపుతూ పెంచుకునే రకాలు కాబట్టి ఈ వర్షాకాలానికి అవి తడిచి బాగా రకరకాల వ్యాధులను పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంకైనా మేలైన యాజమాన్య పద్ధతులు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఇవి ఆరుబయట కుంటల్లో నీళ్లు తాగుతూ వర్షానికి తడుస్తూ రకరకాల వ్యాధులు బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ వర్షాకాలంలో ఎక్కువగా జీవాల్లో ఈటి ఎంట్రోటాక్జియం అంటామండి, ఈ చిటుక రోగం అంటాము. చిటుక రోగంలో ఏమవుతుందంటే ఈ పశువులు ఒక్కసారిగా, అంటే చిటుక రోగం ఎందుకన్నానంటే చిటికి వేసే లోపల అవి ఒక్కసారిగా ఎగిరి కింద పడిపోయి చనిపోతాయని చెప్పేసి దానికి చిటుక రోగం అని పేరు. ఇది బ్యాక్టీరియల్ డిసీజ్ ద్వారా వ్యాపిస్తుందండి. ఎప్పుడైతే అది కలుషితమైన బ్యాక్టీరియల్ స్పోర్ట్స్ ఉన్న గడ్డిని కనుక తీసుకున్నట్టయితే దాని పేగుల్లోకి వెళ్ళిపోయి ఆ పేగుల్లో ఆ స్పోర్ట్స్ పగిలిపోయి దాని నుంచి మొత్తం దాని బాడీలోని అన్న ఆర్గాన్స్కి అది వెళ్ళిపోయి అది చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది చికిత్స కన్నా నివారణే చాలా మేలు దీనికి. ఖచ్చితంగా మే నెలాఖరులో కానీ జూన్ మొదటి వారంలో కానీ ఈటీ వ్యాక్సిన్ కంపల్సరిగా రైతు సోదరులు ఈ వర్షాకాలంలో ముందుగానే వేసుకొని ఉండాలి ఖచ్చితంగా. ఒకవేళ వ్యాధి సోకి లక్షణాలు ఇవి అంతగా టైం ఇవ్వవు, ఒకవేళ లక్షణాలు కనుక చూసినట్టయితే మనం ఆ యొక్క జీవం వ్యాధి సోకిన జీవం కొద్ది అధిక జ్వరంతో బాధపడుతూ కొద్ది తూలుతూ ఉంటూ ఉంటుంది. అలాంటి వాటి లక్షణాలు బట్టి యాంటీబయాటిక్ నొప్పి మందులు అవన్నీ పశు వైద్యం సంప్రదించి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా అత్యంత ముఖ్యమైన వ్యాధి ఇంకోటి వచ్చేసి నీళ్లు నాలుక అండి. ఈ నీళ్లు నాలుక వ్యాధి సోకిన జీవాలు సుమారు 50-60% మందులో చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి సోకిన పశువు తీవ్రంగా నీరసించిపోయి అధిక జ్వరంతో బాధపడుతూ ఆ నాలుకకు ఇరువైపులా పుండ్లు సంభవించి కాలి గిట్టల మధ్యలో కూడా తన చర్మం ఒక ఆ రెండు కాళ్ల మధ్యలో కూడా పుండ్లు ఏర్పడి నడవలేక కుంటుతూ ఆహారం తినక బాగా శుష్కించిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా వ్యాధి సోకిన జీవాన్ని మంద నుంచి వేరు చేసేసి దానికి 3-5 రోజుల పాటు యాంటీబయాటిక్ మందులు ఇంజెక్షన్లు ఇచ్చి దాని శక్తికి సెలైన్స్ అవన్నీ ఇచ్చుకుంటూ ఒక 5 రోజులు కాపాడుకున్నట్టయితే మనం ఆ జీవాన్ని మనం కాపాడుకున్న వాళ్ళమవుతాం. దీనికి కూడా అండి ఖచ్చితంగా ఈ కాలంలో బ్లూటంగ్ వ్యాక్సిన్ అనేది గవర్నమెంట్ వాళ్ళు సప్లై చేశారు, అది కూడా ఖచ్చితంగా వేయించుకోవాలి. దీనికి కూడా మనకి ఇది ఎక్కువగా దోమలు గోమార్ల నుంచి వ్యాపిస్తుంది కాబట్టి జీవాల పెంపకందారులు ఈ వర్షాకాలంలో కంపల్సరిగా తమ యొక్క పాక చుట్టూ ఉదయం పూట సాయంత్రం పూట 2 సార్లు కంపల్సరిగా పొగ వేసుకోవాలండి. వేపాకు పొగ వేసుకోవాలి, అలాగే యూకలిప్టస్ ఆయిల్ కూడా దాంట్లో వేసినట్టయితే. దాంతోపాటు ఇంకొన్నిసార్లు శాస్త్రీయంగా రుజువు చేయబడింది ఏంటంటే కొంచెం నువ్వుల నూనె కూడా అందులో వేసినట్టయితే ఆ వేపాకులో ఆ వచ్చే పొగకు దోమలు గోమర్లుగా కూడా ఆ చుట్టుపక్కల రాకుండా నివారించవచ్చు అని తెలిసింది. అలాగే జీవాలు పెంచుకునే పాకల చుట్టూ కూడా ఎక్కడ నీరు నిలవకుండా ఖచ్చితంగా దాన్ని నీరు కుంటలు ఏమైనా ఉంటే దాన్ని పూడ్చివేసి పొడి సున్నం చల్లుకుంటూ పాకలు శుభ్రపరచుకుంటూ ఉంటే కూడా మనం దాని నుంచి కాపాడతాం. అదేవిధంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ వర్షాకాలంలో పాకల్లో ఎటువంటి పరిస్థితుల్లో తేమ లేకుండా చూసుకోవాలి. తేమ ఉన్నట్టయితే మళ్ళీ న్యూమోనియా బారిన పడి ఆ పశువులు నీరసించిపోయి చనిపోయే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ మేకపిల్లలు ఇవైతే దానికి సీసీపీపీ అనే వ్యాధి ఎక్కువగా మనం మేకపిల్లలు ఎక్కువ చూస్తుంటాము. ఆ వ్యాధి వచ్చిన పశువులు చనిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి శ్వాసకోశ వ్యాధులు రాకుండా ఉండాలంటే దానికి ఖచ్చితంగా ఇందాక చెప్పుకున్నట్టు తేమ లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా వ్యాధి సోకిన పశువులకు టైలోసిన్ ఇంజెక్షన్లు అవి ఇచ్చుకోవాలి. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇవి బయట మురుగును నీటిని తాగడం వల్ల అందులో ఉన్న జలగల వల్ల దీనికి పారుడు వ్యాధులు ఎక్కువగా ఈ కాలంలో మనం చూస్తుంటాం. జీవాలలో సోకిన జీవాలు మనం చూసినట్టయితే గొంతు కింద వాపు వచ్చి పారుకుంటూ ఉంటాయి, జీవాల ఎదుగుదల నశిస్తుంది. దానికి అప్పుడు పేడ పరీక్ష చేయించి దగ్గరలో మనకు అందుబాటులో ఉన్న ల్యాబ్స్ ఉన్నాయి కదండి, ఇప్పుడు ల్యాబ్స్లో కనుక పేడ పరీక్ష చేయించి దాన్ని ఆక్సిక్లోజనైడ్ కానీ ఫెన్బెండజోల్ ఐవర్మెక్టిన్ కాంబినేషన్ల మందులు కానీ వాడినట్లయితే మనం దాని జీవాలని దాని నుంచి కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఫుట్ రాట్ అంటామండి, ఈ కాలంలో ఎక్కువగా ఫుట్ రాట్ మెత్తటి తడి నేలల్లో బురద నేలల్లో తిరిగే జీవాలలో ఇది ఎక్కువగా సంభవిస్తుంది. వర్షాకాలం కాబట్టి రైతు సోదరులకు తప్పదు, కానీ వీలైనంత వరకు అవి బురద నేలల్లో తిరగకుండా కనుక చూసుకున్నట్టయితే ఫుట్ రాట్ నుంచి మనం కాపాడుకోవచ్చు. ఈ ఫుట్ రాట్ అనేది వ్యాధి సోకిన దానిలో కాళ్ళు గిట్టల మధ్యలో పుండ్లు కనుక ఏర్పడి మందులో అవి జీవాలు కుంటుతూ కుంటుతూ తన శక్తినంతా కోల్పోయి ముఖ్యంగా మాంస ఉత్పత్తి కోసం పెంచుకున్న రైతు సోదరులకు చాలా నష్టం కలిగిస్తుంది. కాబట్టి ఈ ఫుట్ రాట్ని మనం దానికి పెన్సిలిన్ ఇంజెక్షన్ కనుక ఇచ్చినట్టయితే మనం దాన్ని చికిత్సలో చేసి మనం తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనం 1% పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్తో కనుక గిట్టెల్ని క్లీన్ చేసుకోవాలి. అలాగే నోటి పుండ్లు కనుక ఏర్పడినట్టయితే మనం మురళీధరన్ పేస్ట్ లాగా తయారు చేసి కనుక మనం పూసినట్టయితే వ్యాధి సోకిన జీవాలకు కొద్దిగా ఉపశమనం కలిగించిన వాళ్ళం అవుతాము. ఈ విధంగా మనకు జీవాలలో వర్షాకాలంలో ఒక మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా మనం వాటిని లాభసాటిగా మనం పెంచుకోవచ్చు. ఇంకా అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే కోళ్లల్లో ఈ వర్షాకాలం మంచి అనుకూలం అండి. ఈ వర్షాకాలం అనేది కోళ్ళలో మంచి తనకు సరైన ఉష్ణోగ్రత ఉంటుంది, అటు అధిక ఉష్ణోగ్రత ఉండదు, అటు అధిక చలి ఉండదు. కాబట్టి ఈ కోళ్ళ పెంపకందారులకు ఇది మంచి అనువైన కాలం గుడ్లకు కానీ బాయిలర్ కోళ్ళకు కానీ. కాకపోతే ఈ వర్షాకాలంలో దాన్ని మనకు
ఇందాక చెప్పు.

0: చెప్పుకున్నట్టు న్యూమోనియా వ్యాధి, కాక్సిడోసిస్ వ్యాధి, కుక్కెర వ్యాధి ఎక్కువగా ప్రబలుతుంది. కాబట్టి ఇవి ఖచ్చితంగా మనం ఈ సమయంలో కోళ్ల పెంపకందారులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా ఈ కుక్కర వ్యాధికి తెగులు చిన్నపిల్లలకైతే 5 నుంచి 7 రోజుల పిల్లలకైతే లసోటా వ్యాక్సిన్ కనుక వేసుకొని, పెద్దవాటికి కనుక మన ఆర్డి వ్యాక్సిన్ కంపల్సరీ వేయించుకోవాలండి. 12వ రోజు గుంబోరో డిసీజ్ వ్యాక్సిన్ అని కూడా ఉంటుంది, ఖచ్చితంగా ఇది వేయించుకోవాలి. మొత్తంగా తేమ 50 నుంచి 55% కన్నా తేమ ఉంటే తట్టుకుంటుంది, కానీ అంతకన్నా ఎక్కువ ఉంటే ఈ కోళ్లకు ఈ సమయంలో కొద్దిగా స్కిన్ డిసీజెస్ కూడా ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి తేమ లేకుండా కూడా జాగ్రత్త చూసుకోవాలి. అంతగా ఇందాక చెప్పు మనకు ఎక్కువగా మనకు ఈ కోళ్ల పెంపకందారులు దానికి దానాలో ముఖ్యంగా మొక్కజొన్న ఉంటుంది. ఆ మొక్కజొన్నకు తేమ దాన్ని పీల్చుకునే స్వభావం ఉంటుంది. కాబట్టి మనకు మొక్కజొన్నను కనుక మనం ఆ కోళ్లకు కనుక వేసినట్టయితే అందులో ఉన్న అఫ్లోటాక్సిన్స్ వల్ల దానికి గుడ్ల ఉత్పత్తి తగ్గుతుంది. అదేవిధంగా బాయిలర్లో అయితే కూడా బరువు పెరగడం కూడా తగ్గుతుంది. కాబట్టి మనం తేమ పడకుండా దానా స్టోరేజ్ అనేది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనం కొద్దిగా అయితే టార్పలిన్ కనుక కట్టుకొని వాన చినుకులు డైరెక్ట్గా మనకు లోపల షెడ్లో పడకుండా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. కోళ్ళ పెంట అంటాము కదా, అది ముద్ద కట్టకుండా పొడిసున్నం చల్లుకుంటే ఎప్పుడు లోపల వాతావరణం అంతా పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. అదేవిధంగా మనకు వీలైతే మనకు 4 నుంచి 5 ml 1 లీటర్ నీటిలో కనుక చల్లి బుటాక్స్ కనుక చల్లుకున్నట్టయితే వీటిల్లో కూడా మనం ఇందాక పశువుల పాకలో కానీ కోళ్ల పాకలో కానీ ఇందాక జీవాల పెంపకందారులు కూడా గోమారుల నుంచి మనం నివారించాలంటే 4 నుంచి 5 ml 1 లీటర్ నీటికి గనక మనకు పిచికారీ చేసినట్టయితే బుటాక్స్ మన ఈ గోమారుల నుంచి కాపాడుకోవచ్చు. అలాగే మనకు త్రాగే నీటిలో మనకు కోళ్లకు కొద్దిగా యాంటీబయాటిక్ మందులు టెట్రాసైక్లిన్ కానీ డాక్సిసైక్లిన్ కానీ మనం ఈ వర్షాకాలంలో ఇచ్చినట్టయితే ఈ న్యూమోనియా వ్యాధి నుంచి కానీ ఎటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కానీ మనం కాపాడుకునే వాళ్ళ మిత్తం. ఈ విధంగా రైతు సోదరులు పశువుల పెంపకంలో కానీ జీవాల పెంపకంలో కానీ కోళ్ల పెంపకంలో కానీ ఇటువంటి జాగ్రత్తలు వర్షాకాలంలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే అదంతా లాభసాటిగా ఉంటుందని తెలియజేయగలం.
1: వర్షాకాలంలో పాడి పశువులు, సన్నజీవాలు, కోళ్లలో వచ్చే వ్యాధులు నివారణ గురించి డాక్టర్ ఏ అనిల్ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు విందాం సాంప్రదాయ వ్యవసాయం గురించి సంభాషణ.

0: ఏరా చిన్నోడా, పొద్దుగానే పొలంలో ఏం చేస్తున్నావు?
1: ఏలే పెదా, భూమికి సత్వ కోసం రసాయన మందులు పెడుతున్నావు పెదా. పోయినసారి పురుగు మందులు తెగుళ్ళు ఎక్కువ వచ్చిందే, ఇంకా రసాయన మందులు కొడితే పెద్దగా దిగుబడి రాలే. ఈసారి భూమికన్నా రసాయన మందులు పెడితే దిగుబడి ఎక్కువ వస్తుంది అన్నట్లా అనుకుంటుండే, పెడుతున్నా అందుకే.
0: అదేందిరా చిన్నోడా, భూమి సత్వరానికి రసాయనిక మందులు పెడుతున్నావా? ఇదేం ఇడ్డూరం రా. ఈ కాలం పిల్లలు వ్యవసాయం చేస్తున్నారు చూడు, వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారో మరి ఏం చేస్తున్నారో నాకు అర్థమే కాదురా. నా పిల్లలు కూడా నా మాట యా పొద్దునైనాకుండున్నారు. మేము మీ నాయన చేసేటప్పుడు వ్యవసాయము అసలు యా రోజు కూడా పట్టణానికి పోయి రసాయనిక మందులు తెచ్చింది లేదు. యా రోజు కూడా మేము పుట్టుక నుంచి భూమిలోనే పుట్టినాము, మళ్ళా భూమిలోనే కలిసిపోతాము, మళ్ళా భూమిలోనే రసాయనిక మందులు వేయకూడదని ఆ రోజే తీర్మానం చేసుకుంటే మేము చిన్నగున్నప్పుడే. మీకంటే చదువులు సందేహాలు వచ్చు కాబట్టి రసాయనిక మందులు ఇవన్నీ తెచ్చి చేసుకుంటున్నారు, కానీ మాకు ఆ రోజుల్లో ఏం చదువులు వచ్చు ఏమొచ్చు. ఇప్పుడు అప్పుడు బస్సులు లేవు, ఏమి లేవు. పట్టణానికి పోదామంటే బస్సు కూడా మన ఊరికి ఒక పూట వస్తే రోజుల్లో ఒక పూట వచ్చి పోయేది అంతే. ఇంకా ఇప్పుడైతే ఆటోలంట మోటార్ సైకిళ్ళు అంట ఇవన్నీ ఇంటింటికి. ఇప్పుడు నా మన్మనులు కూడా బండ్లు వాడుతున్నారు, చిన్న పొటగాళ్ళు బండ్లు వాడుతున్నారు. అర్థం కాకుండా ఉంది ఏమవుతుందో ఏమో. నాకైతే భయం అవుతుంటుంది, బండ్లు వేసుకొని పోతుంటారు, భయం అవుతుంటుంది నాకు. అయితే ఈ రసాయనిక మందులు వాడకూడదు రా చిన్నోడా, ఇవి వాడడం వల్ల భూసారం చాలా తగ్గిపోతుంది. ఇది తెలియదు పిల్లలకి. భూసారం తగ్గిపోవడమే కాకుండా పంట నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఈ పంట నాణ్యత తగ్గిపోయిన పంట తిన్నప్పుడు మనము దవాఖానాలకు పోవాల్సి వస్తుంది, రోగాలు ఎక్కువైతాయి, దవాఖానాలకు పోవాల్సి వస్తుంది. నేను నా కొడుకులకు కూడా చెప్పినా ఈ రసాయనిక మందులు ఇవన్నీ వేయొద్దండి అంటే ఏ వాడు చెప్పా, ఈడు చెప్పా, ఇళ్ళే చెప్పా, మళ్ళీ చెప్పా అని చెప్తారు. చెప్తే కానీ నేను అయితే తిడతా, తిట్టి

0: తగ్గిపోయిన పంట తిన్నప్పుడు మనము దవాఖానాలకు పోవాల్సి వస్తుంది. రోగాలు ఎక్కువైతాయి, దవాఖానాలకు పోవాల్సి వస్తుంది. నేను నా కొడుకులకు కూడా చెప్పినా ఈ రసాయనిక మందులు ఇవన్నీ ఏదండి అంటే ఏ వాడు చెప్పా, ఈడు చెప్పా, ఇళ్ళే చెప్పా, మళ్ళీ చెప్పా అని చెప్తారు. చెప్తే కానీ నేను అయితే తిడతా, తిట్టి ఇంకా నేనే పొలం కాడికి పోయి నేనే ఉంటాలే, మీరు చేయొద్దనరా, మీరు ఇంట్లో ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నా. అయితే సాంప్రదాయ పద్ధతుల్లో పంటల్ని పండించుకోవడం చాలా ఉత్తమము. ఇప్పుడు సాంప్రదాయ పద్ధతులు అంటే కూడా తెలియదు రాసినోడా మనల్లకి. మనము ఈ దిబ్బెరు ఉంటుందిలే, మనం మన ఇంట్లో పశువులు ఉంటుందిలే, ఈ పశువుల పేడ తర్వాత మన ఇంట్లో ఉన్న చెత్త శదారము దిబ్బలో వేస్తాం కదా. రోజు ఈ దిబ్బలో వేసినాక ఈ దిబ్బెరువు, ఈ దిబ్బెరువు ఏమవుతుంది అంటే మగ్గి మగ్గి మగ్గి మంచి ఎరువుగా తయారవుతుంది. మంచి ఎరువుగా తయారైనప్పుడు వేసైపోయినాక మనము ఖరీఫ్ స్టార్ట్ అయ్యే ముందు అప్పుడు పొలంలో వేసి కలే దున్ని అప్పుడు పంటలు నేసుకునేటోళ్ళం. అప్పుడు భూసారము పెరిగేది. భూసారం ఎంత పెరిగేదంటే మనం అధిక దిగుబడుల కోసం ఈరోజు హైబ్రిడ్ ఇత్తనాలు అయ్యి అని అంటారు కదా, అంతకన్నా ఎక్కువ పంట వచ్చేది ఆ రోజుల్లో. ఇంతేకాకుండా ఈ వానపాముల ఎరువు కూడా వేసేటోళ్ళం అప్పుడు. ఇంక ఇప్పుడే దాన్ని ఈ వానపాముల ఎరువుని కూడా అమ్ముతున్నారంట. ఇది ఏమంటారు దాన్ని, వర్మీ కంపోస్ట్ ఏమో అంటున్నారంట, అది అమ్ముతున్నారు. దాన్ని కూడా మేము ఆ రోజుల్లో మేమే ఈ వానపాముల ఎరువు తయారు చేసుకొని ఈ పొలంలో వేసుకునేటోళ్ళము, కలెదున్నుకునేటోళ్ళము, తర్వాత పంట వచ్చేటప్పుడు వేసుకునేటోళ్ళము. దీనివల్ల భూమి సత్వ పెరిగేది. ఇంకా ఈ పురుగుల మందులు తర్వాత పురుగులు పంట అన్నాక పురుగులు ఆశిస్తాయి. ఈ పురుగులు ఆశించడం వల్ల మనకు పంట నష్టపోతుంది అని మనం అనుకుంటా ఉంటుంది. అయితే ముఖ్యంగా పురుగుల్ని నివారించడానికే అంతర పంటలు వేస్తే మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇంకొకటి ఏమంటారా అంటే ఎర్ర పంటలు కూడా వేయాల, ఇంకొకటి వచ్చేసి రక్షక పంటలు వేయాల. ఈ మూడు రకాల పంటలు మన ప్రధాన పంటలో, అంటే ప్రధాన పంట, మధ్యలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, చుట్టూ రక్షక పంటలు. ఇట్లా వేస్తే మన పొలాన్ని మనం కాపాడుకుంటాం, మన పంటని మనం కాపాడుకుంటాం, ఇక ఈ పురుగులు తెగుళ్ళ నుంచి మనము చాలా వరకు మన పంటని మనం కాపాడుకొని మంచి నాణ్యతమైన పంటని మనం తీసుకొని రావచ్చు. ఈ నాణ్యతమైన పంటని మనం తింటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుపడుతుంది. మనకేం కావాలా, డబ్బు కావాలనా, ఆరోగ్యం కావాలా కదా, అంతే కదా, ఆరోగ్యమే కదా కావాల్సింది. డబ్బు కావాలనా బినికి,
1: ఆరోగ్యమే మనకి, ఆరోగ్యమే మహాభాగ్యం.
0: మరి ఇంకా ఆరోగ్యం కన్నా ఏం మించింది ఏముంది? మరి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలా? ఇప్పుడు ఇప్పుడు చెప్పి ఏం చేయాలా?
1: ఈ రసాయన ఎరువులు వదిలేసి మనకు పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయము, అదే సేంద్రియ వ్యవసాయము, తర్వాత దిబ్బ ఎరువులు, మనకి గ్రామంలో అందుబాటులో ఉండే ఎరువుల్ని వాడుకొని మంచి భూమికి సత్వ పెంచుకోవాలంటావు.
0: కరెక్ట్ చెప్తే రసిన్నోడా, పంట అన్నాక పురుగు వస్తుంది కదా, ఈ పురుగు మందుల్ని ఆశించేదానికి నివారణ మార్గం కూడా చెప్తే కదా, అది కూడా ఒకసారి చెప్పు మళ్ళా.
1: అంటే పురుగు మందులు కొట్టకుండా ఎర్ర పంటలు వేసుకోవాలని చెప్తివి, అంతర పంటలు, తర్వాత రక్షక పంట. అంటే పురుగులు చేనులో పడకముందే మనకి రక్షక పంట చుట్టూ వేసింటాం కాబట్టి దాని మీద పడితేనే మనం గుర్తించవచ్చు అని కూడా చెప్పినావు. కరెక్టే పెద్ద, అది చేస్తే నేను బాగుంటుందని అనుకుంటున్నాను నేను.
0: ఇప్పుడు బాగా అర్థమైంది కదా రాసినోడా, ముందుగా మనము సత్వ పెంచుకోవాలంటే ఈ దిబ్బెరువు, వర్మీ కంపోస్టు ఇట్లాంటివి వేసుకొని కలెదున్నుకోవాలా, రసాయనిక మందులో జోలికి పోరాదు, ఇక పురుగులు తెగులు ఆశించక మునిపే మనం వేసే ప్రధాన పంటలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, తర్వాత రక్షక పంటలు, ఇట్లాంటి పంటలు వేసుకుంటే మనకి ఈ పురుగుల తెగుళ్ళ బెడద కూడా తప్పుతుంది. దానివల్ల ఆరోగ్యమైన పంట, నాణ్యతమైన పంట, అధిక దిగుబడి గల పంట లభిస్తుంది.
1: సరే పిదయ, మరి ఈ కాలంలో చేసినటువంటి సాంప్రదాయ వ్యవసాయం గురించి చాలా బాగా చెప్పినావు పిదయ. మేము కూడా రాబోయే తరాల వాళ్ళకు కూడా ఇది చెప్పి ఖచ్చితంగా సాంప్రదాయ వ్యవసాయాన్ని పాటించాలని చెప్తాం పిదయ. నేను కూడా చేస్తా పిదయ.
0: శుభాశ్రా సిన్నోడా, భూమిని ప్రేమించుకుందాం, సాంప్రదాయ పద్ధతుల్లో సాగు చేద్దాం, రాబో తరాలకు బంగారమైన భూమిని, ఆరోగ్యాన్ని ఇద్దాం.

సాంప్రదాయ వ్యవసాయం గురించి సంభాషణ విన్నారు. పల్లెసీమలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి జానపద గీతం.

జానపద గీతాలు విన్నారు. ఇంతటితో ఇవాళ పల్లె సీమల్లు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:45 కావస్తోంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. సమర్పణ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ಪ್ರಾಮಾಣಿ. ವಿಕಸಿತ ಭಾರತ್ ಈನಾಟಿ ಕಾರ್ಯಕ್ರಮಲ್ಲೋ ಸುಕನ್ಯಾ ಸಮೃದ್ಧಿ ಯೋಜನ ಈ ಪಥಕಂ గురించి ಯೂನಿಯನ್ ಬ್ಯಾಂಕ್ ಆಫ್ ಇಂಡಿಯಾ ಡೆಪ್ಯೂಟಿ ಜನರಲ್ ಮ್ಯಾನೇಜರ್ ಶ್ರೀ ಎಂ ಅರುಣ್ ಕುಮಾರ್ ಗಾರಿತೋ ನಿಹಾರಾ ಕಾನೆಟ್ಟಿ ಗಾರಿ ಸಂಭಾಷಣೆ ವಿಂಟಾರು.
1: తెలుగు రాష్ట్రాల్లోని శ్రోతలందరికీ వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాము. ఈ పథకం గురించి తెలియజేయడానికి మనతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం ఎం అరుణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్.
2: నమస్తే మేడం.
1: మరి ఈరోజు సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాం సార్. ముందుగా అసలు ఈ పథకం ప్రవేశపెట్టడానికి వెనుక ఉద్దేశం అండ్ ఎప్పటి నుంచి ఈ పథకం ప్రవేశపెట్టారో చెప్తారా?
2: ఈ పథకం భారత ప్రభుత్వం వారు 2015లో బేటీ బచావ్ బేటీ పడావ్ స్కీమ్ కింద ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో బెనిఫిట్స్ వచ్చేసి హయ్యెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం కానీ, వాళ్ళ అమ్మాయి యొక్క అవసరాలను బట్టి విత్డ్రా చేసుకునే సౌలభ్యం, మినిమం అమౌంట్స్ మ్యాక్సిమం అమౌంట్స్ ఇవన్నీ ప్రొవిజన్ చేసి, వాళ్ళకి అవసరానికి ఎప్పుడైతే విత్డ్రా చేసుకోవడానికి గార్డియన్గా తరఫున కానీ, అమ్మాయి 10 ఇయర్స్ దాటిన తర్వాత కానీ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్కి మీట్ అవ్వడానికి గవర్నమెంట్ భారత ప్రభుత్వం వారు ఈ స్కీమ్ని తీసుకొని వచ్చారు.
1: సార్ మరి వయసు పరిమితి ఏమన్నా ఉందా?
2: ఈ స్కీమ్లో గర్ల్ చైల్డ్స్ లెస్ దాన్ 10 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంది అండ్ సబ్స్క్రైబ్ చేసిన దగ్గర నుంచి 15 ఇయర్స్ వరకు క్రెడిట్ ఇవ్వచ్చు. 20

0: 1 ఇయర్స్ తర్వాత మొత్తం డ్రా చేసుకోవచ్చు. ఈ స్కీమ్ మ్యాక్సిమం 2 గర్ల్ చిల్డ్రన్ వరకే ఎలిజిబిలిటీ ఉంది, బియాండ్ దట్ వాటికి ఎలిజిబిలిటీ లేదు మేడం.
1: అలాగే సార్, ప్రతి సంవత్సరం జమ చేయాల్సిన మొత్తం ఏమన్నా ఉందా సార్?
0: మినిమం 1000 రూపీస్ వరకు క్రెడిట్ చేయాలి, అది ఇప్పుడు 250 రూపీస్ దాకా తీసుకొచ్చారు. అండ్ అప్ టు 1.5 లాక్ పర్ ఇయర్ వరకు క్రెడిట్ చేసుకునే ఆస్కారం ఉంటుంది.
1: అంటే గరిష్టంగా 1.5 లాక్ వరకే చేయాలా సార్?
0: ప్రతి సంవత్సరం.
1: అయితే నెల నెల ఇంత చేయాలి అని
0: అట్లేం లేదు మ్యామ్, ఎంతైనా క్రెడిట్ చేసుకోవచ్చు, బట్ 1.5 లాక్ వరకే ఉంటుంది. 1.5 లాక్ అంటే ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్ రాదు, దాన్ని రిఫండ్ తీసుకోవడానికి తీసుకోవాల్సి వస్తుంది. అప్ టు 1.5 లాక్ వరకు గవర్నమెంట్ విల్ గివ్ ఇంట్రెస్ట్.
1: సార్, మీరు ఇందాక అన్నారు మంచి వడ్డీ రేటు కూడా ఈ పథకం ద్వారా ఇస్తుంది ప్రభుత్వం అనేసి, ఎంత వడ్డీ రేట్ ఇస్తుంది సార్?
0: ఇప్పుడు 8.5% పర్ యానం వరకు ఉంది మేడం. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ రివైజ్ చేస్తారు, మరి ఏప్రిల్లో రివైజ్ చేస్తే మళ్ళీ అది చూడాలి, బట్ యాజ్ ఆన్ టుడే 8.5% వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు మేడం.
1: అయితే మారుతున్న వడ్డీ రేట్లతో పాటు ఇది కూడా
0: మారుతుంది. గవర్నమెంట్ భారత ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ ఏప్రిల్1కి ఆ ఇయర్ వరకు ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు 8.5%.
1: అలాగే సార్, 18 ఏళ్ళు దాటిన తర్వాత ఆ వ్యక్తి అంటే ఎవరి పేరు మీద అయితే వాళ్ళ పేరెంట్స్ ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేశారో వాళ్ళు దీన్ని ఆపరేట్ చేసే అవకాశం ఉంటుందా?
0: అది మనం నోటిఫై చేసేదాన్ని బట్టి ఉంటుంది మ్యామ్. ఇప్పుడు 18 ఇయర్స్ దాటి ఉందంటే అబౌట్ 10 ఇయర్స్ ఎనీవే గార్డియన్ లేకుండా కూడా గర్ల్ చైల్డ్ కెన్ ఆపరేట్. సో ఈవెన్ 18 ఇయర్స్ వచ్చినా కూడా దే కెన్ పన్ ఆపరేటింగ్, దాంట్లో రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు మేడం. అబౌట్ 10 ఇయర్స్ దాటిన ఎవ్రీబడి కెన్ ఆపరేట్ ఆన్ దేర్ ఇండివిజువల్ నేమ్.
1: సార్, మరి ఇది మైనర్ బాలికలకి ఇస్తున్న ఫెసిలిటీ కాబట్టి వాళ్ళు ఎలాగా ఈ అకౌంట్ ఓపెన్ చేయాలి?
0: అప్ టు 10 ఇయర్స్ వరకు 18 ఇయర్స్ గార్డియన్తో పాటు గార్డియన్ యొక్క ప్రూఫ్, గర్ల్ చైల్డ్ యొక్క ప్రూఫ్ తీసుకుని వెళ్తే లైక్ రెగ్యులర్గా SBI అకౌంట్ ఓపెన్ చేసినట్టు ఏ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ పోస్ట్ ఆఫీసెస్ కానీ వెళ్ళి రెగ్యులర్గా అకౌంట్ ఎట్లయితే ఓపెన్ చేస్తారో, మైనర్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేస్తారో ఇవి కూడా అట్లే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మ్యామ్. దానికోసం స్పెషల్గా అప్లికేషన్ ఫామ్స్ అని పాస్బుక్ కూడా డిజైన్ చేస్తున్నారు. అప్లై చేసిన తర్వాత అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ పాస్బుక్ని క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుంది.
1: సార్, ఇప్పుడు ఈ అకౌంట్ గార్డియన్ కానీ పేరెంట్ ఎవరైతే వాళ్ళ కేర్ టేకర్ ఉంటారో వాళ్ళ ఆధారంగా చేస్తారు కాబట్టి ఈ దీనికి పర్టికులర్ ఉన్న సిఫ్ నెంబర్ వాళ్ళకి అటాచ్ అవుతుందా సార్?
0: లేదు మ్యామ్, వీళ్ళకి కూడా సెపరేట్ సిఫ్ నెంబర్ ఓపెన్ చేస్తారు, కస్టడీ ఓపెన్ చేస్తారు, రెండు ఆ అకౌంట్లో జాయిన్ చేస్తారు. సో దాట్ 18 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత కానీ 18 ఇయర్స్ తర్వాత కానీ ఎవరు ఎప్పుడైతే ఆపరేట్ చేసుకోగలుగుతున్నారో ఈ అకౌంట్ని దేర్ పేరెంట్ అకౌంట్ కింద కూడా వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రెండు సిఫ్స్ ఉంటాయి, ఆ రెండు సిఫ్స్ని అకౌంట్లో యాడ్ చేస్తారు, డిస్క్రిప్షన్ ఇస్తారు, ఈజ్ ద గార్డియన్, ఈజ్ విల్ బి ఆపరేటింగ్ ద అకౌంట్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తే సరిపోతుంది.
1: సాధారణంగా ఇలాంటి డిపాజిట్ లాంటి అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తారు కదా సార్, మీరు చెప్పినట్టు. సో ఆ మైనర్గా ఉన్న బాలికకి ఓపెన్ చేసిన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఎప్పటికీ వాడుకునే అవకాశం?
0: ఎప్పుడైనా వాడుకోవచ్చు మ్యామ్. అందరూ మరి మన బ్యాంక్ తరఫున, యూనియన్ బ్యాంక్ తరఫున కూడా మనం అప్ టు 18 ఇయర్స్ యూనియన్ ముస్కాన్ అనే అకౌంట్ని ఓపెన్ చేస్తున్నాము విత్ 1000 రూపీస్ బ్యాలెన్స్. అది వాళ్ళకి డే 1 నుంచి వాళ్ళ పేరు మీదనే ఉంటుంది. 18 ఇయర్స్ తర్వాత గార్డియన్ ఉంటే దాన్ని జాయింట్ అకౌంట్ అనే చేసుకోవచ్చు, లేదా దే కెన్ ఆపరేట్ ఆన్ దేర్ ఓన్. సో మనం ఎక్కడ అకౌంట్ ఓపెనింగ్ కానీ ఆపరేటింగ్ కానీ ఎక్కడ రెస్ట్రిక్షన్స్ అయితే లేవు మేడం ఏ బ్యాంక్ లో కూడా.
1: సార్, మీరు ఇందాక కూడా చెప్పారు కానీ మరోసారి, ఎన్ని సంవత్సరాల పాటు ఇందులో అమౌంట్ ని జమా చేయాలి, ఎప్పుడు ఎలాగా ఇందులో అక్యుములేట్ అయిన అమౌంట్ ని వాడుకోవచ్చు?
0: ఇది అప్ టు 15 ఇయర్స్ వరకు క్రెడిట్ చేయొచ్చు మ్యామ్ ఫ్రమ్ ద డే ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్. లెస్ దాన్ 10 ఇయర్స్ ఉంటే, ఇప్పుడు 10 ఇయర్స్ వాళ్ళు ఓపెన్ చేశారనుకుంటే అప్ టు 25 ఇయర్స్ వరకు క్రెడిట్ చేసుకున్న తర్వాత 21 ఇయర్స్ అంటే 31 ఇయర్స్ కి విత్డ్రా చేసుకునే ప్రొవిజన్ ఉంటుంది. దీన్ని మన అవసరాలు ఎడ్యుకేషన్ కోసం కానీ మ్యారేజ్ కోసం కానీ అవసరాన్ని బట్టి, మెడికల్ ఎక్స్పెండిచర్ ఉన్నా కూడాను దానికోసం మనం వెళ్ళి విత్డ్రా చేసుకునే సౌలభ్యం అయితే ప్రొవైడ్ చేస్తుంది. మిగతా స్కీమ్స్ లో లాగా రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు మేడం.
1: 21 ఏళ్ల ముందే హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాడే అవకాశం,
0: హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాడుకోవచ్చు, మెడికల్ ఎక్స్పెండిచర్ కోసం కూడా వాడుకోవచ్చు, ఎనీ ఎక్స్చేంజెస్ వాడుకునే అవకాశం ఉంది.
1: దీంతో ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమన్నా ఉంటాయి
0: మ్యామ్? 80C కింద ఏదైతే ఉందో 1.5 లాక్లో అందులోనే దీని కంట్రిబ్యూషన్స్ అన్ని దాని కిందనే ఉన్నాయి. ఒక బెనిఫిట్ ఏంటంటే ఏదైతే ఇంట్రెస్ట్ వచ్చిందో అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్ ఈజ్ ట్యాక్స్ ఫ్రీ.
1: ఓకే, సో ఇంట్రెస్ట్ అంతా కూడా
0: ఇంట్రెస్ట్ అంతా ట్యాక్స్ ఫ్రీ.
1: ఓకే సార్, మరి ఒకవేళ అప్లై చేయాలి అనుకుంటే ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలి, ఎలా అప్లై చేయాలి చెప్తారా?
0: ఇది అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఉంటుంది మ్యామ్. ఏ బ్యాంక్లోకి వెళ్ళినా వాళ్ళ రెస్పెక్టివ్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, దాంట్లో ఒరిజినల్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి. వాటిలో ఆధార్, బర్త్ సర్టిఫికేట్, ఆధార్ ఉంటే ఆధార్ అండ్ గార్డియన్ యొక్క రెసిడెన్షియల్ ఆధార్ అండ్ ప్యాన్ నెంబర్ ఏమైనా తీసుకుని రేషన్ కార్డు ఉన్నా ది కెన్ టేక్ దోస్ డాక్యుమెంట్స్. రెగ్యులర్గా మనం అకౌంట్ ఓపెనింగ్ ఏవైతే RBI స్టిప్యులేట్ చేసిన వ్యాలిడ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ వెళ్ళి మనం ఓపెన్ చేసుకోవచ్చు.
1: సో ఆ బాలికకి సంబంధించిన ఆధార్ కార్డు కూడా,
0: ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ ఏదన్నా,
1: బర్త్ సర్టిఫికేట్.

0: తీసుకునేళ్తే బర్త్ సర్టిఫికేట్ ఈస్ మనం ప్రూఫ్, ఏజ్ ప్రూఫ్ కోసం తీసుకుని వెళ్తున్నాం. అదర్వైజ్ ఏ డాక్యుమెంట్ ఉన్నా తీసుకుని కెన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి వెళ్ళచ్చు.
1: సార్, మరి ఇటువంటిదే ఇంకో సౌకర్యం బ్యాంకులు పోస్ట్ ఆఫీసులు కూడా ఇస్తున్నది పీపీఎఫ్.
0: పీపీఎఫ్ అందరికీ ఉన్నాం, సేమ్ ప్రొవిజన్స్ ఉన్నాయి. కాకపోతే ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొద్దిగా అడిషనల్ అడ్వాంటేజ్ ఉంది. ఈ సంవత్సరానికి మనకు గవర్నమెంట్ దీంట్లో 7.1 ఇస్తుంది, ఇందులో 8.5 ఇస్తుంది. అది మేజర్ అడ్వాంటేజ్. ఇందులో హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రొవిజన్ ఉంది. అదర్వైజ్ స్కీమ్ గైడ్ లైన్స్ రెండింటికి మాక్సిమం ఓకే స్కీమ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. సేమ్ 15 ఇయర్స్ దా కంట్రిబ్యూషన్ ఉంది, 21 ఇయర్స్ ఎక్సిజెన్సీస్ విత్డ్రాల్ ఉంది.
1: ఓకే,
0: ఏం రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు మ్యామ్. అండ్ పీపీఎఫ్కి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, స్కీమ్ గైడ్ లైన్స్ అంతా ఒకటే.
1: అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో పీపీఎఫ్ కంటే ఎక్కువ,
0: సుకన్య సమృద్ధిలో ఎక్కువ ఉంది.
1: ఓకే,
0: అండ్ ఇది ఓన్లీ ఎనీ పబ్లిక్ కెన్ జాయిన్ ఇన్ దట్ వన్. ఇందులో ఓన్లీ స్పెసిఫిక్ టు గర్ల్ చైల్డ్ కాబట్టి దీంట్లో అడిషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సౌలభ్యం ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తాం.
1: సో ఆడపిల్లలకి ఇచ్చిన ప్రతి ఫెసిలిటీకి కొన్ని సేఫ్ గార్డ్స్ కూడా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి, మరి ఈ జమ అయిన అమౌంట్ ఖచ్చితంగా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్కి కానివ్వండి, మ్యారేజ్కి కానివ్వండి, హెల్త్ ఎమర్జెన్సీస్కి వాడడానికి ఏమన్నా ప్రత్యేకంగా గైడ్ లైన్స్ ఇచ్చిందా ప్రభుత్వం?
0: ఏం లేదు, మనం ఏదైనా విత్డ్రాల్ ఉన్నప్పుడు మన రిక్వైర్మెంట్ని తీసుకెళ్ళి బ్యాంకులు ప్రొవైడ్ చేస్తే దెన్ వాళ్ళు ప్రాసెస్ చేసి విత్డ్రాల్కి అలౌ చేసేస్తారు మ్యామ్. మన రిక్వైర్మెంట్ని ప్రాపర్ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళి చూపిస్తే దెన్ దే విల్ అలౌ ఫర్ విత్డ్రాల్. దాంట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమి లేదు. మ్యారేజ్ కార్డు తీసుకుని వెళ్ళి పూజ చేసామనుకోండి, దే విల్ ప్రాసెస్ అండ్ రిలీజ్ ఇట్. హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నాం, ఎవరన్నా డిమాండ్ ఇచ్చి ఉంటారు నాకు ఇంత ఫీజు కట్టాలని, ఆ డాక్యుమెంట్ని తీసుకుని వెళ్ళి అక్కడ ప్రూఫ్ ప్రొవైడ్ చేస్తే దే విల్ ప్రాసెస్ అండ్ అలౌ ఫర్ విత్డ్రాల్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీజు కానీ పెళ్ళికి కానీ. మెడికల్ ఎక్స్పెన్సెస్ అంటే అక్కడ అడ్మిషన్ రిపోర్ట్ ఉంది, ప్రాపర్ పేమెంట్ రేజ్ చేసిన ఏమైనా ఉంటే వాటిని చూపిస్తే కూడా విత్డ్రాల్ అలౌ చేస్తాం.
1: సార్, ఇప్పుడు మీరు చెప్పారు కదా 21 ఏళ్ళకి ముందే హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా, మ్యారేజ్ ఉన్నా, హైయర్ ఎడ్యుకేషన్ కోసం అన్నా విత్డ్రా చేయొచ్చు అన్నారు, కానీ దీనికి ఖచ్చితమైన లాకిన్ పీరియడ్ ఏమన్నా ఉందా?
0: లాకిన్ పీరియడ్ ఉంటే ఏం లేదు. ఇప్పుడు 18 ఇయర్స్ మినిమం ఏజ్ ఉంది కాబట్టి మ్యారేజ్కి, 18 ఇయర్స్ కింద వచ్చినప్పుడు ఏవైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో అవి మాత్రం ఇంప్లిమెంట్ అవుతాయి. విత్డ్రాల్ ఫస్ట్ మ్యారేజ్ అని చెప్పినప్పుడు 18 ఇయర్స్ మాత్రం కంపల్సరీ కంప్లీట్ అయి ఉండాలి.
1: ఓకే,
0: చైల్డ్ మ్యారేజ్ కాకుండా ఉండడానికి ఆ ప్రూఫ్ తీసుకుంటున్నారు. సో ఆ ప్రూఫ్ కాకపోతే దెన్ దే ఆర్ అలవింగ్ ఫర్ విత్డ్రాల్.
1: ప్రస్తుతం ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది సార్?
0: ఇప్పుడు ప్రస్తుతం 8.5% దాకా ఉంది. ఏ బ్యాంక్లో ఇంత రేట్ ప్రొవిజన్ కూడా లేదు. బ్యాంక్లోకి వెళ్ళినా కూడా మాక్సిమం వస్తే 7-7.5 దాకా వస్తుంది. ఇందులో గర్ల్ చైల్డ్ కాబట్టి ఎక్స్క్లూజివ్గా 8.5% వస్తుంది. దిస్ ఇస్ బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్.
1: సో అక్రాస్ బ్యాంక్స్ అండ్ అలాగే పోస్ట్ ఆఫీసులలో కూడా సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సుకన్య సమృద్ధి యోజన ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతే అక్కడ ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్,
0: ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుందో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పాస్ ఆన్ చేస్తారు.
1: సార్, మరి ఒకవేళ విత్డ్రా చేసుకోవాలి అని అనుకుంటే ఎడ్యుకేషన్ కోసం ఒకేసారి మొత్తం విత్డ్రా చేసుకోవచ్చా, ఇంతే విత్డ్రా చేసుకోవాలి అని ఏమన్నా ఉందా, ఇన్స్టాల్మెంట్స్ లో విత్డ్రా చేసుకోవాలి?
0: మనకి స్కూల్ ఫీ ఎట్లయితే ఉందో, కాలేజ్ ఫీ ఎట్లా ఇయర్ వైజ్ ఉంటుంది కాబట్టి మనం ఏ ఇయర్ కి ఆయర్కి డిమాండ్ రేస్ చేసుకుంటే రిక్వెస్ట్ ఇచ్చుకుంటే ఆ ఇయర్ కి వాళ్ళ పేమెంట్ చేసే ఆస్కారం కూడా ఉంటుంది. ఒకేసారి తీసుకుని ఇంట్రెస్ట్ లాస్ అయ్యేదానికంటే ఏ ఇయర్కి ఆ ఇయర్కి పేమెంట్ తీసుకుంటే మిగిలిన అమౌంట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఆ ఫెసిలిటీ ఉపయోగపడుతుంది.
1: ఓకే సార్, మీరు ఒక కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలకి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ హోల్డ్ చేయొచ్చు అని అన్నారు కదా, మరి మల్టిపుల్ బ్యాంక్స్ లో ఒక్కొక్క అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఏమైనా ఉంటుంది?
0: ఏ బ్యాంక్ అయినా అన్ని బ్యాంక్స్ కలుపుకొని ఒక అకౌంట్,
1: ఒక అమ్మాయికి ఒకే అకౌంట్
0: అన్ని బ్యాంక్స్ కలుపు.
1: సార్, మీరు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఫర్ సమ్ టైం ఉన్నారు కాబట్టి, అమ్మాయిలు ఓపెన్ చేసిన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ సుకన్య సమృద్ధి యోజన ఇంప్లిమెంట్ అయిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు 10 ఏళ్ళు 2015లో ఇంప్లిమెంట్ చేశారని చెప్పారు, నవ్ ఇయర్ ఇన్ 2025, సో ఈ 10 ఇయర్స్లో ఆ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ శాతం ఏమైనా పెరిగిందంటారా?
0: మన బ్యాంక్ వర్క్ అయితే మనం చాలా ఇన్సిస్ట్ చేస్తున్నాం మ్యామ్, ఎందుకంటే మనం ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రామ్ కింద కండక్ట్ చేస్తున్నాము, యూ జీనియస్ ప్రోగ్రామ్స్ అని. దాంట్లో ప్రతి స్కూల్కి వెళ్తున్నాము, వాళ్ళని మన ప్రోగ్రామ్ ఏదైతే కండక్ట్ చేస్తున్నామో దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి కూడా అక్కడ నుంచి అక్కడే అకౌంట్ ఓపెన్ గార్డియన్తో సహా తీసుకుని పేరెంట్స్తో కూర్చోబెట్టుకుని అక్కడే అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి అకౌంట్ ఓపెనింగ్ సేవింగ్స్ అనేది మనం వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము, ప్రెజెంట్ చేస్తున్నాము ఈ అకౌంట్ ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఫ్యూచర్లో ఈ అకౌంట్ ఎట్లా వాడుకోవచ్చు. సో ఫస్ట్ అకౌంట్ ఎప్పుడైనా వాళ్ళకి ఓపెన్ చేసుకున్న వాళ్ళకి అభిమానం ఉంటుంది కాబట్టి ఆ అకౌంట్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చైల్డ్, గర్ల్ చైల్డ్ కానీ బాయ్ చైల్డ్ కానీ, మనం వాళ్ళకి ముందు నుంచే ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎక్కడైనా మనం ఎవ్రీ ఇయర్, ఇప్పటికి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మనకి తెలంగాణ వరకు మనం 5,000 నుంచి 6,000 అకౌంట్లు ఓపెన్ చేస్తున్నాం ఓన్లీ ఫర్ స్టూడెంట్స్. సో ఆ ప్రొవిజన్లో ఇంకా అందులో అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే పేరెంట్ యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తున్నాం. అంటే వాళ్ళకి అట్లనే కాకుండా ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మిస్ హ్యాపెన్స్ టు ద పేరెంట్ మనం వాళ్ళకి ఎడ్యుకేషన్ వరకు, పర్టికులర్ పీరియడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వరకు కూడా బ్యాంక్ సపోర్ట్ చేస్తూ ఉంది. సో ఆ స్కీమ్స్ అన్ని

0: ఎడ్యుకేట్ చేస్తున్నాము, యూజ్ చేసుకోమని చెప్తున్నాము, దాంట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాము. స్కీమ్స్ డిపెండింగ్ ఆన్ వేరియస్ బ్యాంక్స్ వాళ్ళు వాళ్ళ స్కీమ్స్ తీసుకొస్తున్నారు. బట్ యాజ్ ఆన్ టుడే అప్ టు 18 ఎవ్రీ చైల్డ్కి బ్యాంక్ అకౌంట్ ఉండి దాంట్లో పేరెంట్ యొక్క బెనిఫిట్స్ని మనం అందుబాటులోకి తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాము.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్.
0: థ్యాంక్ యూ మ్యామ్.
2: మీరు ఇంతవరకు సుకన్య సమృద్ధి యోజన ఈ పథకం గురించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ ఎం అరుణ్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారతఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.
1: ఈరోజు రాత్రి ఆకాశవాణి కర్నూలు కేంద్రం శ్రోతలకు ఓ ప్రకటన. కర్నూలులోని మహిళా ప్రాంగణంలో ఏపీఎస్ఎస్డిసి ఆర్థిక సహాయంతో మహిళలకు వివిధ కోర్సులలో ఉచిత శిక్షణ కార్యక్రమాలను అందిస్తున్నారు. అందించే శిక్షణలు జనరల్ డ్యూటీ అసిస్టెంట్ ట్రైనీ నర్సింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, టైలరింగ్, అసిస్టెంట్ క్రెచ్ కేర్ టేకర్, ఇంకా జెరియాట్రిక్ కేర్ గివర్. అర్హతలు ఇంకా ఇతర వివరాలు, విద్యార్హతలు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి, వయోపరిమితి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలు అర్హులు, శిక్షణ వచ్చేసి పూర్తిగా ఉచితం. ఇక ప్రాక్టికల్ మరియు ఉద్యోగ ఆధారిత శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ ప్రత్యేకతలు అనుభవజ్ఞులైన శిక్షకులచే బోధన ఉంటుంది. అలాగే సురక్షితమైన మరియు అనుకూలమైన వాతావరణం, శిక్షణ పూర్తి చేసిన వారికి ప్లేస్మెంట్లలో సహాయం చేయబడుతుంది. సంప్రదించవలసిన చిరునామా మహిళా ప్రాంగణం కర్నూలు, ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి వెనక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణం, ఓల్డ్ స్టేట్ హోమ్ కర్నూలు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7095977716. ఫోన్ నంబర్ మరోసారి 7095977716. పత్రికా ప్రకటన విన్నారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం జానపద సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీ చిన్న మాసుమన్న బృందం పాడిన జానపద గీతాలు వింటారు.

చేతులు ఎవని మీద ఏ తోరణ స్వామి చేతులు ఎవని మీద ఏ తోరణ స్వామి చేతులు ఎవరి

గుర్రమురన్నా అపచ్చ గుర్రమురన్నా అపచ్చ గుర్రమురన్నా అపచ్చ గుర్రమురన్నా అపచ్చ గుర్రమురన్నా పగటి కళ్ళమురా పగటి కళ్ళము చుట్టూ సన్న మల్లెలురా కోలు కొలన కోలు

0: కుర్రాలే కి ఎక్కి సవరుది శశితరామ రాజా.
1: కోలు కోలన కోలు కోలన కోలే కోలు సదానంద కోదండ రామ.
0: కోలు కోలన కోలు కోలన కోలే కోలు సదానంద.

0: ఒగమాని వరి పట్టు ఒగమాని బొగ్గుల ఒగమాని వరి పట్టు ఒగమాని బొగ్గుల
1: ఒగమాని వరి పట్టు ఒగమాని బొగ్గుల
0: ఒగమాని బొగ్గుల.

0: దాని మీద మనసుంది వద్ద బండే, బుద్ధి లేదు వద్ద బండే, వద్ద బండే, వద్ద బండే, వద్ద బండే, వద్ది పోయే, వద్ది పోయే, వద్ది పోయే, వద్ది పోయే, అని నేను పోతారా.
1: చిన్న మాసమన్న బృందం పాడిన జానపద గీతాలు విన్నారు. ఇంతటితో జానపద సంగీతం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్తసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి లైలా. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం ఇది. ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం.

చిత్రసీమలో. తర్వాత విందాం నరేష్ అయ్యర్, శ్వేతా పండిట్ ఆలపించిన గీతం లీడర్ చిత్రంలోనిది. సంగీతం విక్కిజయ్ మేయర్.

చిత్రసీమలో చివరిగా మీరు విన్న పాట లేత మనసులు చిత్రంలోనిది. ఎంఎం కిరవాణి స్వీయ సంగీత నిర్వహణలో చిత్రతో కలిసి పాడిన పాట విన్నారు. ఇంతటితో చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8:30 కావస్తోంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రశ్నాపత్రాల లీకేజ్, పరీక్షలలో అవకతవకల కేసులలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సీజేపీ ప్రతినిధి బృందంతో కేంద్ర మంత్రుల సమావేశంలో పలు అంశాలను చర్చించినట్టు కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. బళ్లారి, గుంతకల్లు స్టేషన్ల మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వరుసగా 5వ రోజు కూడా గందరగోళం కొనసాగడంతో పార్లమెంటు ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. వార్తల వివరాలు. ప్రశ్నపత్రాల లీకులు, పరీక్షలలో అవకతవకల కేసులలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి, కఠినమైన శిక్షలు విధించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. పార్లమెంట్ హౌస్ ప్రాంగణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ముసాయిదా బిల్లుకు ఆమోదం లభించింది. ప్రతిపాదిత ఈ చట్టాన్ని వచ్చేవారం పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశముందని ఆకాశవాణి న్యూస్కు కేంద్ర

ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రశ్నాపత్రాల లీకేజీపైన కఠిన చర్యలు తీసుకునే నిబంధనలతో కూడిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్టు నరేంద్ర మోదీ నిన్న రాత్రి విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో ప్రకటించారు. ఇదిలా ఉండగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ రోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షలలో అవకతవకలకు సంబంధించిన ముసాయిదా బిల్లు ఆమోదానికి ఎలాంటి ఆటంకం ఉండబోదని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన చర్యలు తీసుకుంటోందని కిరణ్ రిజిజు తెలియజేశారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. రొమేనియా దేశ అధ్యకుడు నికుషోర్ డాన్ సమక్షంలో ఈరోజు బుకారెస్ట్లో జరిగిన భారత రొమేనియా వ్యాపార సదస్సులో రాష్టపతి ప్రసంగించారు. స్వాతంత్ర్య శతాబ్ది నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ది చెందిన దేశంగా మార్చడమే వికసిత్ భారత్ 2047 దార్శనికత లక్ష్యమని ఈ సందర్భంగా రాష్టపతి

0: సమక్షంలో ఈరోజు బుకారెస్ట్లో జరిగిన భారత రొమేనియా వ్యాపార సదస్సులో రాష్టపతి ప్రసంగించారు. స్వాతంత్ర్య శతాబ్ది నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ది చెందిన దేశంగా మార్చడమే వికసిత్ భారత్ 2047 దార్శనికత లక్ష్యమని ఈ సందర్భంగా రాష్టపతి తెలిపారు. భారతదేశ అభివృద్ది ప్రస్థానంలో రొమేనియా కంపెనీలు కీలక పాత్ర పోషించాలని కోరారు. భారత్ రొమేనియా మధ్య ఇంధన భద్రత, హరిత పరివర్తన రంగాలలో సహకారానికి అపారమైన అవకాశముందని రాష్టపతి గుర్తు చేశారు. అదేవిధంగా రసాయన ఎరువుల పరిశ్రమలో రొమేనియాకు ఉన్న సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ రంగంలో కూడా సహకారానికి ఆస్కారముందని ద్రౌపది ముర్ము పేర్కొంటూ,
1: The participation of a large Indian business delegation reflects the growing confidence of Indian industries in the opportunities that Romania offers and their desire to build enduring partnerships with Romanian businesses. India and Romania have enjoyed warm and friendly relations for over 7 decades. Our relationship is based on mutual trust, respect and shared democratic values.
0: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, పీఎంఓ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో సీజేపీ ప్రతినిధి బృందంతో ఈరోజు సమావేశమయ్యారు. సీజేపీ నుంచి జాతీయ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకా ఈ చర్చల్లో పాల్గొన్నారు. సమావేశం అనంతరం పాత్రికేయులతో జగత్ ప్రకాష్ నడ్డా మాట్లాడుతూ, పరీక్షా విధానంలో సంస్కరణలకు సంబంధించి సీజేపీ లేవనెత్తిన డిమాండ్లను తాము సావధానంగా విన్నామని తెలిపారు. సీజేపీ 3 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచిందని చెప్పారు. పరీక్షా ప్రశ్నాపత్రాల లీకేజీని అరికట్టడానికి కొన్ని సంస్కరణలను కూడా సూచించిందని ఆయన పేర్కొన్నారు. రేపు ఆ ప్రతినిధి బృందంతో ప్రభుత్వం మరో విడత చర్చలు జరుపుతుందని జేపీ నడ్డా తెలిపారు. ఇదిలా ఉండగా, నీట్ పరీక్షల అక్రమాల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం, విద్యార్థులపై పెట్టిన ఎఫ్ఐఆర్లు, కేసులు ఉపసంహరించుకోవాలనే తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామని సీజేపీ ప్రతినిధులు వివరించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర రైల్వే సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. కర్ణాటకలోని బళ్ళారి, ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్లు మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. మొత్తం 46 కిలోమీటర్ల మార్గానికి 1,264 కోట్ల రూపాయలతో మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టును చేపట్టనున్నట్టుగా ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ప్రయోజనం కలగనుందన్నారు. అదేవిధంగా వేదావతి నదిపై 762 మీటర్ల పొడవైన మెగా రైల్వే వంతెనను నిర్మించనున్నామని రైల్వే మంత్రి తెలియజేస్తూ,
2: కర్ణాటక ఆర్ ఆంధ్ర కో జోడనే వాలి ఏ లైన్ గుంతకల్ సే బిల్లారి సే హోస్పేట్, హోస్పేట్ సే హుబ్లీ ఆర్ హుబ్లీ సే ఆగే అంకోలా కి తరఫ్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎకనామిక్ కారిడోర్స్. దేర్ ఆర్ స్టీల్ ప్లాంట్స్, దేర్ ఆర్ పవర్ ప్లాంట్స్, దేర్ ఆర్ సిమెంట్ ప్లాంట్స్. ఏక మేజర్ ఎకనామిక్ యాక్టివిటీ ఇస్ ఏరియా మే హోతీ హై. దట్స్ వై అప్రూవల్ హువా హై గుంతకల్ సే బిల్లారి థర్డ్ అండ్ ఫోర్త్ లైన్ ఆర్ ఉస్కే ఆగే ఫిర్ హోస్పేట్ సే హుబ్లీ థర్డ్ అండ్ ఫోర్త్ లైన్ కా ఆల్రెడీ డిపిఆర్ అండర్ ప్రిపరేషన్ హై.
0: ఇదిలా ఉండగా 3,030 కోట్ల రూపాయల వ్యయంతో దేశంలో 3 ప్రత్యేక రసాయన పార్కుల ఏర్పాటు కోసం భారత్ పారిశ్రామిక వికాస్ యోజన రసాయన్, భవ్య రసాయన్ పథకానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద ఒక్కో పార్కుకు కేంద్రం 1,000 కోట్ల రూపాయల వరకు గ్రాంట్ను అందిస్తుంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్, విద్యార్థుల నిరసన అంశాలపై వరుసగా 5వ రోజు కూడా గందరగోళం కొనసాగడంతో పార్లమెంటు ఉభయ సభలను సోమవారం వరకు వాయిదా వేశారు. అంతకుముందు ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు కార్గిల్ యుద్దంలో అత్యున్నత త్యాగం చేసిన భారత సాయుధ దళాల వీర జవాన్లకు సభ నివాళి అర్పించింది. ఈ ఏడాది జూలై 26న కార్గిల్ విజయ్ దివస్, 27వ వార్షికోత్సవం జరుపుకుంటున్నామని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. అనంతరం స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయం చేపట్టడానికి ప్రయత్నించగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. సభ నిర్వహణలో సహకరించాలని స్పీకర్ విపక్ష సభ్యులను కోరినప్పటికీ వారు

0: ఆయన సూచనను పాటించలేదు. మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ అంశంపై అర్థవంతమైన చర్చ జరగాలన్నది సభ్యులందరి ఉమ్మడి అభిప్రాయమని ఆయన అన్నారు. అయితే ప్రతిపక్షాల నిరసనలు, గందరగోళం కొనసాగుతూ ఉండడంతో వాటి మధ్యనే సభ సోమవారానికి వాయిదా పడింది. రాజ్యసభలో ఉదయం 11 గంటలకు కార్యకలాపాలు ప్రారంభమైనప్పుడు సభ కార్గిల్ యుద్ద అమరవీరులకు నివాళి అర్పించింది. 1999 కార్గిల్ యుద్దంలో భారతదేశం సాధించిన విజయానికి గుర్తుగా కార్గిల్ విజయ్ దివస్ ను జరుపుకుంటారని చైర్మన్ సిపి రాధాకృష్ణన్ అన్నారు. అనంతరం చైర్మన్ జీరో అవర్ ను చేపట్టేందుకు ప్రయత్నించగా ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే నీట్ పేపర్ లీకేజ్ విద్యార్థుల నిరసన అంశాన్ని లేవనెత్తారు. దీంతో ప్రతిపక్ష అధికార పక్షాల నుంచి నిరసనలు కొనసాగుతూ ఉండడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. అనంతరం డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను సోమవారం వరకు వాయిదా వేశారు. కేంద్ర ప్రభుత్వం వైద్య కళాశాలల సంఖ్యతో పాటు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ల సంఖ్యను పెంచింది. లోక్సభలో ఈరోజు లిఖితపూర్వక సమాధానం ద్వారా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈ వివరాలను వెల్లడించారు. దేశంలో 2014 నుండి ఇప్పటి వరకు వైద్య కళాశాలల సంఖ్య 387 నుండి 844కు, యూజీ సీట్లు 51348 నుండి 139489కి, పీజీ సీట్లు 31185 నుండి 86360కు పెరిగాయని ఆమె తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశ్నపత్రాల లీకేజ్, పరీక్షలలో అవకతవకల కేసులలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సీజేపీ ప్రతినిధి బృందంతో కేంద్ర మంత్రుల సమావేశంలో పలు అంశాలను చర్చించినట్టు కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. బళ్ళారి, గుంతకల్లు స్టేషన్ల మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వరుసగా 5వ రోజు కూడా గందరగోళం కొనసాగడంతో పార్లమెంట్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, ఇప్పుడు వినండి లలిత గీతం.

లలితగీతం విన్నారు. శ్రోతలకు ప్రకటన: కర్నూలులోని మహిళా ప్రాంగణంలో ఏపీఎస్ఎస్టీసీ ఆర్థిక సహాయంతో మహిళలకు వివిధ కోర్సులలో ఉచిత శిక్షణా కార్యక్రమాలను అందిస్తున్నారు. అందించే శిక్షణలు జెండర్ డ్యూటీ అసిస్టెంట్ ట్రైనీ నర్సింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, టైలరింగ్, అసిస్టెంట్ క్రెచ్ కేర్ టేకర్, జెరియాట్రిక్ కేర్ గివర్, ఇంకా కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులే ఉండాలి ఇందుకు. అలాగే వయోపరిమితి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలు అర్హులు. శిక్షణ వచ్చేసి పూర్తిగా ఉచితం. ప్రాక్టికల్ మరియు ఉద్యోగ ఆధారిత శిక్షణ ఉంటుంది. అనుభవజ్ఞులైన శిక్షకులచే బోధన ఉంటుంది. సురక్షితమైన మరియు అనుకూలమైన వాతావరణంలో శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తి చేసిన వారికి ప్లేస్మెంట్లలో సహాయం ఉంటుంది. ప్రకటన విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం హలో కర్నూలు ఎఫ్ఎంకు స్వాగతం. టెలిఫోన్ ద్వారా మీరు కోరే తెలుగు సినీ గీతాలు వింటారు. మీరు ఫోన్ చేయవలసిన నెంబర్లు 2591611, ఇంకొక నెంబర్ 2591612. దూర ప్రాంతాల వారికి స్టీడి కోడ్ 0858. హలో కర్నూలు ఎఫ్ఎం అండి. నమస్తే అండి.
1: కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను దండరాజు. మహారాజు అనే సినిమాలో రాజువయ్య మహారాజువయ్య అనే సినిమా పాట అయ్యండమ్మా
0: వినిపిస్తాము. మీరు మొన్ననే చేసినట్టున్నారు, కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేయాలండి. ఓకే అండి, వచ్చేస్తుంది. స్టార్టింగ్ కైలాస శిఖరాన, అదే వచ్చేస్తుంది. రైట్ అండి.
1: ఓకే.

0: హలో కన్నులేఖ.
1: నమస్తే మేడం. నమస్తే మేడం. పల్లిపాడు నుండి మహమూద్ మాట్లాడుతున్నాం మేడం.
0: నమస్తే అండి, చెప్పండి.
1: వెలుగు నీడల్లో సినిమా పేరు మేడం, కళ కానిది విలువైన పాట ఉంది మేడం.
0: కళ కానిది వచ్చేస్తుందండి.
1: అవును మేడం.
0: ఫస్ట్ టైం చేయడం, ఇంతకు ముందు చేశారా?
1: రెండు నెలలు అవుతుంది మేడం, ఇప్పుడు తగిలింది.
0: ఓకే అండి.
1: మేడం నమస్తే. మేడం
0: నమస్తే అండి. మీ కొన్న పాట వినేద్దాం.
1: మంచిది మేడం. నమస్తే.

0: హలో కన్నుల ఎఫ్ఎం,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను.
0: పేరండి, మీ పేరు?
1: నా పేరు మధుసూదన్ రెడ్డి.
0: చెప్పండి.
1: మేడం, బాలమిత్రుల కథలో గున్నమ్మ అనేది పాట ఉంటుంది.
0: బాలమిత్రుల కథ వచ్చేస్తుందండి.
1: కోరిన క్షేత్రంలో అర్చన, వేద స్వరూప, తొలికమ్మ,
0: ఫస్ట్ టైమా ఇంతకు ముందు చేశారా ఎప్పుడన్నా?
1: ఫస్ట్ టైం మేడం.
0: ఫస్ట్ టైం చేశారు ఇప్పుడు.
1: అవునా,
0: ఓకే అండి, వినేద్దాం మీరు కొన్న పాట.
1: ఓకే, థ్యాంక్ యూ.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం,
1: హలో.
0: నమస్తే అండి.
1: నమస్తే మేడం, బాగున్నారా మేడం?
0: బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం.
0: పేరు చెప్పలేదు.
1: మా పేరు లింగన్న మేడం.
0: చెప్పండి.
1: కొంగన పాడు మేడం.
0: ఏ పాట?
1: మంగమ్మ గారి మనమల్లో అది గంతరేమైనా కూతురు అనేది
0: వచ్చేస్తుంది. ఆ పాటే
1: కోరుకున్న చూస్తారు మేడం. సింగన్న, సింగ్లమ్మ, సురేష్, సురేష్, సింగన్న, సింగన్న, మనోజ్ పాటు, పెద్ద మాదన్న, చిన్న మాదన్న, అరుణక్క,
0: అంతేనా?
1: కోరక ఇలా కోరిక.
0: ఓకే అండి, వీరందరి కోరిక మేరకు మీకోసం కూడా మీరు కోరిన పాట వచ్చేస్తుంది. విందమ్మా.
1: థ్యాంక్ యూ మేడం.
0: వెల్కమ్ అండి.

0: హలో కన్నుల ఎఫ్ఎం,
1: యాదవ్ అమ్మా,
0: ఎక్కడి నుంచి అండి? ఏ ఊరు నుంచి చేస్తున్నారు?
1: మూసపేట.
0: మూసపేట నుంచి. చెప్పండి.
1: డ్రైవర్ రాముడు.
0: డ్రైవర్ రాముడు, అందులో ఏ పాట అండి?
1: ఏమని వర్ణించను.
0: ఏమని వర్ణించిన పాట వచ్చేస్తుంది మరి. హలో, రైట్ అండి, విందాం మరి.

0: హలో
1: మేడం, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: మేడం, కర్నూలు నుంచి చేస్తున్నాను మేడం. నా పేరు శివలింగన్న మేడం. ముద్దుల మావయ్య దర్శనం మేడం.
0: ముద్దుల
1: మావయ్య అన్న పిలుపాను. అవును మేడం.
0: ఎంత చేశారు ఇంతకుముందు ఎప్పుడన్నా?
1: చాలా రోజుల కింద చేశాను మేడం, 2 నెలల కిందట
0: చేశారు. మళ్ళీ ఇప్పుడు తగిలిందా?
1: అవును.
0: ఓకే అండి, వినేద్దాం మరి మీరు కొన్ని పాట.
1: సరే మేడం,
0: రైట్ అండి.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: కర్నూల్ మధ్యనగర్ నుంచి కాటగారు ధర్మరాజు.
0: చెప్పండి సార్.
1: మేడం, ఇది ఆరాధన సినిమా నుంచి జానకి పండుగ పాట మేడం, నీకేలా ఇంటనే రాశాను.
0: ఆరాధన అంటే ఏ అన్నారు
1: కాదు మేడం,
0: ఎన్టీఆర్ గారిది. ఓకే అండి, నీకేలా ఇంటనే. జానకి గారు పాడారా ఇది?
1: అవును మేడం, ఎందుకంటే ఇంకా ఆమె గొంతుకకు మనము ఎన్ని జన్మలు ఎత్తున్నా మనం అందుకోలేము మేడం.
0: అవునవునండి,
1: చాలా బాధకరం చెప్పాలి.
0: అద్భుతమైన పాటలు ఎస్ జానకి గారు పాడారు. మనకెప్పుడు వింటూ ఉంటాం, మనమైతే ఇంకా ఇట్లా తరతరాలుగా వింటూ ఉంటాం అంతే, ఇంకేం లేదు.
1: అవునవును.
0: మీ కోరిన పాట ఆరాధన నుంచి వచ్చేస్తుందండి. రైట్ అండి.

మీరు విన్న ఇప్పటితో ఈనాటి హలో కర్నూలు ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఏకచిత్రగానం కార్యక్రమంలో చిరునవ్వుతో ఈ చిత్రం నుండి పాటలు వింటారు. సాహిత్యం సిరివెన్నెల, సంగీతం మణిశర్మ, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి చరణ్, శంకర్ మహదేవన్, చిత్ర ఉదిత్ నారాయణ్, ప్రసన్న హరిహరన్ బృందం. వినండి చిరునవ్వుతో చిత్రం నుండి పాటలు.

బాలపుంతని సొగసు చూసి తను పాపిటైనదేమో. హొయ్యారే హొయ్యారే అంతానికి జోహారే.

ఏకచిత్రగానం కార్యక్రమంలో చిరునవ్వుతో చిత్రం నుండి పాటలు విన్నారు. సాహిత్యం సిరివెన్నెల, సంగీతం మణ్ శర్మ, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి చరణ్, శంకర్ మహాదేవన్, చిత్ర ఉదిత్ నారాయణ్, ప్రసన్న, హరిహరన్ బృందం. ఇంతటితో ఏకచిత్రగానం కార్యక్రమం సమాప్తం. శ్రోతలకు పత్రికా ప్రకటన. కర్నూలులోని మహిళా ప్రాంగణంలో ఏపీ ఎస్ఎస్డిసి ఆర్థిక సహాయంతో మహిళలకు వివిధ కోర్సులలో ఉచిత శిక్షణ కార్యక్రమాలను అందిస్తున్నారు. అందించే శిక్షణలు జనరల్ డ్యూటీ అసిస్టెంట్ ట్రైనీ, నర్సింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, టైలరింగ్, అసిస్టెంట్ క్రెచ్ కేర్ టేకర్, ఇంకా జెరియాట్రిక్ కేర్ గివర్. అలాగే విద్యార్హతలు వచ్చేసి కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి, వయోపరిమితి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలు ఈ శిక్షణకు అర్హులు. శిక్షణ వచ్చేసి పూర్తిగా ఉచితం. ఈ శిక్షణ యొక్క ప్రత్యేకతలను గమనిస్తే ప్రాక్టికల్ మరియు ఉద్యోగాధారిత శిక్షణలు ఇవ్వబడతాయి. అనుభవజ్ఞులైన శిక్షకులచే బోధన ఉంటుంది. సురక్షితమైన ఇంకా అనుకూలమైన వాతావరణంలో శిక్షణ ఇవ్వబడుతుంది. శిక్షణ పూర్తి చేసిన వారికి ప్లేస్మెంట్లలో సహాయం చేయబడుతుంది. సంప్రదించవలసిన చిరునామా: మహిళా ప్రాంగణం, కర్నూలు, ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి వెనుక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణం, ఓల్డ్ స్టేట్ హోమ్, కర్నూలు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7095977716. ఫోన్ నంబర్ మరోసారి 7095977716. ప్రకటన విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అలనాటి మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా విందాం. ఆరాధన ఈ చిత్రం నుండి ఎస్ హనుమంతరావు సంగీత సారథ్యంలో, మహమ్మద్ రఫీ, ఎస్ జానకి పాడిన పాట

విన్న పాట పూజాఫలం, చిత్రంలోంది గానం ఎస్ జానకి, గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, స్వరకల్పన ఎస్ రాజేశ్వరరావు. తర్వాత విందాం వాణి జయరాం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన దాసరథ.

కార్యక్రమంలో తర్వాత విందాం. పిడుగురాముడు ఈ చిత్రం నుండి టీవీ రాజు స్వరకల్పనలో ఘంటసాల ఎల్లారీశ్వరి ఆలపించిన గీతం.

అలనాటి మధుర గీతాలు వింటున్నారు. తర్వాత విందాం అనిశెట్టి గీతానికి టీజీ లింగప్ప సంగీతం సమకూర్చగా పెంపుడు కూతురు చిత్రం నుండి ఎస్ జానకి ఆరపించిన గీతం.

తర్వాత వినండి పూలరంగడు. ఈ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం సమకూర్చిన వారు ఎస్ రాజేశ్వరరావు.

కార్యక్రమంలో చివరిగా మీరు విన్న పాట ప్రతిజ్ఞ పాలన చిత్రంలోంది గానం ఎస్ జానకి. సంగీతం సమకూర్చిన వారు మాస్టర్ వేణు. ఇంతటితో అలనాటి మధుర గీతాల కార్యక్రమం సమాప్తం. శ్రోతలకు ప్రకటన, కర్నూలులోని మహిళా ప్రాంగణంలో ఏపీఎస్ఎస్డిసి ఆర్థిక సహాయంతో మహిళలకు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ కార్యక్రమాలను అందిస్తున్నారు. అందించే శిక్షణలు జనరల్ డ్యూటీ అసిస్టెంట్ ట్రైనీ, నర్సింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, టైలరింగ్, అసిస్టెంట్ క్రెచ్ కేర్ టేకర్, జెరియాట్రిక్ కేర్ గివర్. ఇక అర్హతలు వచ్చేసి కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి, వయోపరిమితి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలు అర్హులు, శిక్షణ వచ్చేసి పూర్తిగా ఉచితం. ఈ శిక్షణ ప్రత్యేకతలు వచ్చేసి ప్రాక్టికల్ మరియు ఉద్యోగ ఆధారిత శిక్షణలు ఇవి.

అనుభవజ్ఞులైన శిక్షకులచే బోధన ఉంటుంది. సురక్షితమైన మరియు అనుకూలమైన వాతావరణంలో ఉంటుంది. శిక్షణ పూర్తి చేసిన వారికి ప్లేస్మెంట్లలో సహాయం అందించబడుతుంది. సంప్రదించవలసిన చిరునామా: మహిళా ప్రాంగణం, కర్నూలు ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి వెనుక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణం, ఓల్డ్ స్ట్రీట్ హోమ్, కర్నూలు. ప్రకటన విన్నారు ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 11 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.